శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 15వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ. ఈరోజు బుధవారం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 60 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

చేరి కొలుచుటే భాగ్యం కటాక్షమడుగుటే నా లక్ష్యం కొండ చేరి కొలుచుటే భాగ్యం కటాక్షమడుగుటే నా లక్ష్యం అయ్యప్ప శరణం నీవని నిన్నే తమ్మితి దేవా శబరి

0: ఇంతవరకు మీరు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 దాటి 29 సెకండ్లు. సూక్తి సుధ ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో ఆర్ సాయిల్ గారు అందించే సూక్తులు వింటారు.
1: అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని పెద్దలంటారు. ఆకలి కొన్న వారికి పట్టెడు అన్నం పెడితే తిని మనసులోనే ఆశీర్వదిస్తాడు. అతడిని నమస్కరించి ఆదరంగా సాగనంపాలి. అందుకే అతిథి దేవోభవ అంటారు. అతిథిగా వచ్చిన వాడు అలనాడు వారి వారి ఆశ్రమ ధర్మానుసారంగా దానాన్ని స్వీకరించేవారు. ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, అతడు ఆ పూటకు సరిపడా దానం తీసుకోవాలి. రేపటి కొరకు అదనంగా స్వీకరించరాదు. అది అన్నార్థి లక్షణము. బ్రహ్మచారి అయినా ఆ రోజు వరకే స్వీకరించాలి. రేపటి కొరకు అదనంగా స్వీకరించరాదు. అది ఆశ్రమ ధర్మము. ధర్మము తప్పి ఎవ్వరు అలనాడు నడుచుకునేవారు కాదు. రేపటి కొరకు దాచుకునే హక్కు కేవలము గృహస్థుకే ఉంది. మహాభాగవతంలో వామనమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఒక చిన్న బ్రహ్మచారి రూపంలో బలిచక్రవర్తి యజ్ఞస్థలానికి వస్తాడు. వచ్చి బలికి స్వస్తిం మంగళం అని ఆశీర్వదిస్తాడు. అంతట బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని అంటాడు. సాదరంగా వస్త్రముల, మాడల, ఫలముల, వన్యంబుల, గోవుల, కాంచనమా, ధరణీఖండమా, నీకేం కావాలో కోరుకోమని అంటాడు. బ్రహ్మచారి అయిన ఆ వామనమూర్తి ఆశ్రమ ధర్మానుసారంగా అవన్నీ నాకెందుకు, కమండలము, గొరుగో, యజ్ఞోపవీతము, వాంఛితములు అంటాడు. గుర్రములు, ఒంటెలు, ఏనుగులు, ఆడపిల్లలు, బంగారము, వెండి ఇవన్నీ బ్రహ్మచారికి వద్దంటాడు. ఇది ధర్మము, దీన్ని అతిక్రమించరాదు బ్రహ్మచారి. నాకు 3 అడుగుల నేల ఇవ్వు చాలు అంటాడు. ఇది ఇచ్చేటప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వినయంగా ఇచ్చాడు. రమ్మా మానవోత్వమా లెమ్మాని వాంఛితంబు లేదనకిత్తున్ దెమ్మా 3 అడుగుల నేల నిటు రమ్మా కడుగొంగవలయు అంటాడు. అది అతిథి పూజ అంటే. అది గొప్ప బంగారు కవచం. అందులో కాళ్ళు పెట్టి నీ పాదాలు కడిగి నువ్వు అడిగిన 3 అడుగులు ధారపోస్తాను అన్నాడు. యాచకుడు విష్ణు స్వరూపుడని మాత్రమే దానమివ్వాలి, కాని వాడు దరిద్రుడు, నేనున్నవాడిని అని ఇవ్వకూడదు. ఆ భావన మనసులో కూడా రాకూడదు. ఆ దానము నిరర్థకమవుతుంది. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వానికి నమస్కారము చేయకూడదు. దాతయే నమస్కరించాలి. మనం వస్త్రదానం చేసినప్పుడు వారి కాళ్లకు నమస్కరిస్తాం. అది సంస్కారము. లేనివాడు రూపంలో విష్ణువు వచ్చి నీ దగ్గర యాచిస్తాడు అని గ్రహించాలి. ఈ దానమే ఉత్తర జన్మలో మనులను ఆదుకుంటుంది. అందుకని ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కరిస్తాడు. అంతేకాని ఒక పంచే, తువాలో, చీరను ఇస్తూ ఫోటోలు తీయించుకొని పత్రికల్లో వేయించుకోవటము, ప్రదర్శించుకోవటము సనాతన ధర్మం కానే కాదు. సర్వేశ్వరుడు అతిథి రూపంలో మన చెంతకు వచ్చి పుణ్యకార్యాలు చేయించి మనలను ధన్యులుగా చేస్తాడన్నం అని భావించాలి. అందువల్ల భవతే విష్ణు స్వరూపాయ అంటాం. అతిథి మన ఇంటికి వస్తే అలాగే గౌరవించాలి. ఎలా పూజించాలి, సత్కరించాలి అన్నది మనం నేర్చుకోవాలి. దానకర్ణుడు ఒకనొక సందర్భంలో తన వద్ద ఏమీ లేని సమయంలో వృద్ధ బ్రాహ్మణునికి అంటే శ్రీకృష్ణునికి తన నోటిలోని పళ్ళకు బంగారు తొడుగు, పళ్ళు పీకి తొడుగు తీసి ఇస్తాడు. అందుకే దానకర్ణుడని ఖ్యాతిగాంచాడు. అందుకే మనము మనకున్న దానిలో కొంతైనా యాచకునికి దానం చేయాలి. అది చీదరించుకుంటూ కాకుండా నిండు మనసుతో గౌరవంగా దానం చేయాలి. సర్వే జన సుఖనే భవంతు.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో ఆర్ సాయిల్ గారు అందించిన సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. సర్వే నంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని టేకప్ చేయలేం, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కు రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ కుసుం చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళ మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మిషన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెబుతూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగాని అన్ని ఏర్పాట్లు పాలకవర్గం గాని ప్రభుత్వం.
0: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతా. ప్రవాచిక రిచా ఝా. प्रधानमंत्री नरेन्द्र मोदी तथा स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिः गी पामला च अद्य भारत मण्डपम् इत्यत्र द्वितीयं भारत ईएफटीए समृद्धि शिखर सम्मेलनं संबोधयिष्यतः। भारत ईएफटीए व्यापारार्थिक सहमति संधेः प्रथम वार्षिकोत्सवस्य अवसरे सम्मेलनमिदं आयोज्यते। अस्मिन् सम्मेलने भारतस्य तथा ईएफटीए संघटने अन्तर्भूतानां स्विट्जरलैंड नॉर्वे आइसलैंड लिक्टेनस्टाइन चेत्येतेषां देशानां वरिष्ठाः प्रशासकीयाधिकारिणः उद्योगक्षेत्रस्य नेतारः प्रमुखहितधारिणश्च सम्मिलिताः भविष्यन्ति। सम्मेलनस्य उद्देश्यम् आर्थिक सहकारं सुदृढीकर्तुं व्यावसायिक सहमतिं प्रवर्धयितुं तथा व्यापार निवेश प्रौद्योगिकी सहकार नवोन्मेष चेत्येतेषु क्षेत्रेषु नूतनानाम् अवसराणां सृजनमस्ति। प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः सार्वजनिक जीवन यात्रा अद्यैव आरब्धा आसीत्, यस्याः अद्य 25 वर्षाणि पूर्णानि भवन्ति। अस्मिन् अवसरे प्रधानमन्त्री नरेन्द्र मोदी अथ भाजपा दलस्य राष्ट्रियाध्यक्षः नितिन नवीनः च अद्य विकसित भारत संकल्प सभां संबोधयिष्यतः। प्रधानमन्त्रिणः तथा भाजपा दलस्य राष्ट्रियाध्यक्षस्य संबोधनाभ्यां सह दलस्य अनेके वरिष्ठ नेतारः अपि उत्तर प्रदेशस्य विभिन्नेभ्यः क्षेत्रेभ्यः दृश्य श्रव्य परान्तर्जालीय माध्यमेन कार्यक्रमे सहभागं करिष्यन्ति। संस्कृतवार्तायाः संस्करणमिदं आकाशवाणीतः प्रसार्यते।
6: विशदवृत्तान्ताय एक्स् माध्यमे @AIR न्यूज अलर्ट्स् इत्यनुगच्छन्तु। यूट्यूब मञ्चे च न्यूज ऑन AIR ऑफिशियल वाहिन्याः अनुग्राहकाः भवन्तु।
5: केन्द्रीय मन्त्रिमण्डलेन बहुमाध्यम सम्बद्ध परिवहन योजनां सुव्यवस्थितां कर्तुं एकीकृत परिवहनापूर्ति व्यवस्थापन प्राधिकरणस्य स्थापनायै अनुमोदनं प्रदत्तम्। नवदिल्ल्यां प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अध्यक्षतायां सम्पन्नस्य मन्त्रिमण्डलोपवेशनस्य अनन्तरं वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् इदं प्राधिकरणं दशवर्षीय योजनावधिम् आधृत्य दीर्घकालिकं राष्ट्रिय परिवहन महायोजनापत्रं सज्जीकरिष्यति। सः उक्तवान् यत् इदं देशे एकीकृत परिवहनापूर्ति व्यवस्थापन योजनायै शीर्ष संस्थारूपेण कार्यं करिष्यति। श्रीवैष्णवः उक्तवान् यत् मन्त्रिमण्डलेन लघु मध्यमोद्यमेषु स्वामित्व निवेशाय 10,000 कोटि रूप्यकाणां लघु मध्यमोद्यम विकास निधेः स्थापनायै अपि अनुमोदनं प्रदत्तम्। भारत घाना देशयोर्मध्ये वैज्ञानिकानुसन्धानस्य शैक्षणिक क्षेत्रस्य क्षम

సమాచారం వివరాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో మరి కాసేపట్లో అనగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు, యూరాలజిస్టు. 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ కె అమర్నాథ్ గారు. అనంతరం వాణిజ్య ప్రకటనలు, ప్రబోధ గీతం కూడా ఉంటాయి. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ దీపక్ రెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్. 8:45 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వినవచ్చు. 5:45 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వెబ్సైట్ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు, వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. రాత్రి 8:45 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:05. తెలుగులో

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3,500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మేళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మేళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 22 సెకండ్లు.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనం ముందుగా ప్రబోధ గీతం వింటాం, అనంతరం వాణిజ్య ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు, యూరాలజిస్ట్. ఇక 8:00 ఎస్వి స్పైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ కె అమర్నాథ్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: ప్రభోత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
3: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. ద రేమోండ్ షాప్,
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
2: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టెలరింగ్ సర్వీసెస్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రేమోండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
5: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
5: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
6: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: కల్లువాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.

0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్రిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440044837.
2: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఈరోజు 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు శ్రోతలకు అందిస్తారు. గమనిక విన్నారు.

దేవుళ్ళు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన సినీ భక్తి గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు.

నిలయంలో సమయం 7:30 దాటి 18 సెకండ్లు. ఇప్పుడు వింటారు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యురేకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకానగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యురేకేర్ హాస్పిటల్.
1: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గాని
0: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
1: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
0: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో. సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యురేకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 220202.
2: డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే.
2: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: మూత్ర సంబంధమైన వ్యాధులు తెలుసుకునే ముందు మూత్ర సంబంధిత వ్యాధులు ఏంటి, లక్షణాలు ఏంటి ముందు మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు మూత్ర సంబంధిత ముఖ్యంగా చెప్పుకునేది మూత్రంలో మంట అనేది సాధారణంగా మనం వింటుంటాం. అది కాకుండా మూత్రంలో రక్తం పడడం కానీ లేదంటే మూత్రం సరిగా రాకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి అనుసంధానంగా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సింటమ్స్ వల్ల వేరే ఉంటాయి. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మూత్రంలో మంట ఉండడం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అది మనం వాటర్ అనేది సరిగా సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు అంటే క్వాంటిటీ తగ్గినప్పుడు మూత్రం చిక్కబడి దానివల్ల కూడా మంట రావచ్చు. అది మొదలుకొని క్యాన్సర్ వరకు ఏదైనా కావచ్చు. సో మనకు మూత్రంలో మంట ఉంది అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల తగ్గిపోయింది అనుకోండి, దానికి మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మూత్రంలో మంట అనేది పర్సిస్టెంట్ గా ఉండడం అంటే చాలా రోజులుగా బాధపడితే మాత్రం
2: కంటిన్యూటీ
3: ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒకసారి మూత్రం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. దాంట్లో మనకు రిపోర్ట్ని బట్టి అంటే పస్ సెల్స్ అని, ఎపిథీలియల్ సెల్స్ అని రకరకాలు ఉంటుంది దాంట్లో. అంటే దాని స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి మిగతా అన్ని ఉంటాయి పారామీటర్స్, అవన్నీ చూసుకుంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మూత్రం మంట ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, మనకు దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ఒక వారం రోజులు మందులు వాడతాము, తగ్గిపోతుంది. అలా కాకుండా కొందరికి ఈ ఇన్ఫెక్షన్ అనేది రిపీట్ అవుతుంది ప్రతిసారి, అంటే నెలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. మందులు వాడతారు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మందులు వాడతారు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. రికరెంట్ యూటీ అంటాం దీన్ని. అలాంటప్పుడు ఏంటంటే దానికి కారణం ఏందో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, బట్ మళ్ళీ రాకుండా నివారించాలి అంటే దాని కారణం తెలియాలి మనకు. సో ఆ కారణం తెలుసుకోవడానికి మనం రకరకాల టెస్ట్ చేస్తాం. దాంట్లో స్కానింగ్ ఒకటి, అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము, అవసరమైతే సిటీ స్కాన్ అంటాము, ఇవి చేసుకుంటుంటాం. దీంట్లో ఏంటంటే మన స్కానింగ్ లో మనకు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీ లాంటిది వస్తుంది అన్నట్టు. అలా కాకుండా మనకు చిన్నపిల్లల్లో అయితే ఫైమోసిస్ అంటాం. అంటే ఫైమోసిస్ అంటే ఏంటంటే పురుషంగం పైన ఫోర్ స్కిన్ అనేది టైట్ గా ఉంటుంది. 4-5 సంవత్సరాల పిల్లలు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది, సర్కంసిషన్ అంటాం, సుంతి ఆపరేషన్ అంటాం. అది చేసినప్పుడు దానికి కారణం అది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించవచ్చు. అలా కాకుండా సాధారణమైన సమస్య, అలా కాకుండా కొన్ని లోపల కిడ్నీలో కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే అవి పుట్టుకొని వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే రిఫ్లక్స్ అంటాం, వెసిగులేటరీ రిఫ్లక్స్ అంటాం, వివిఆర్ అంటాం. అది కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది మేము స్కానింగ్ లో మనకు తెలుస్తుంది, అంటే కిడ్నీ వాపు ఉండడం ఇలాంటి లక్షణాలు, అంటే ఇలాంటివి మనకు రిపోర్ట్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు దానికి కొన్ని వేరే టెస్ట్లు ఉంటాయి. వాపు ఉన్నప్పుడు వాపు ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి అనేది ఐవీపీ అని ఒక టెస్ట్ ఉంటుంది, లేకపోతే ఎంసీయూజీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ రెండు చేసుకున్నప్పుడు మనకు రిఫ్లక్స్ అని ఉన్నప్పుడు అనుకో దాంట్లో కూడా మనకు రికరెంట్ యూటీఐ ఉంటుంది. సో రిఫ్లక్స్ లో మనకి గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1

0: గ్రేడ్ 5 వరకు ఉంటుంది. సో ఇందులో గ్రేడ్ 1 గ్రేడ్ 2 కు సాధారణంగా మందులతో మనం ఏం చేయొచ్చు. అలా కాకుండా గ్రేడ్ 3 గ్రేడ్ 5 ఉందనుకోండి, అప్పుడు అలాంటి వాటికి సర్జరీ అవసరం పడవచ్చు. సో ఇలా మన కారణాలను బట్టి, అంటే మనకి ఏ కారణం, చిన్న పిల్లలు అయితే మధ్య వయసులో అనుకోండి, సాధారణంగా మనకు ఉండే సమస్య స్టోన్స్, స్టోన్స్ వల్ల కూడా ఇలాంటివి మూత్రంలో మంట రావడం, ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది. ఆడవారిలో అనుకోండి, వాళ్ళకు గర్భసంచి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాని వల్ల కూడా మూత్రం ఇన్ఫెక్షన్ రావచ్చు. మగవారిలో అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు స్టోన్స్ తో పాటు మూత్రనాళిక సన్నబడుతుంది, స్ట్రిక్చర్ ఎత్ర అంటాం. సో అలాంటిది ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీఐ, మూత్రం సరిగా రాకపోవడం ఇలాంటివి ఉంటాయి. అదే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, సపోజ్ మగవారిలో కానీ ఆడవాళ్ళు కానీ 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, ఆడవారిలో ఏమవుతుందంటే ఈ మూత్రనాళం అనేది కొద్దిగా సన్నబడుతుంది, దాన్ని డిజిటల్ యూత్ర స్టోన్సిస్ అంటాం. సో అట్లా సన్నబడ్డప్పుడు మూత్రం సరిగా పోయారు, పోయకపోవడం వల్ల మిగిలిపోతుంది, మిగిలిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అది కారణం, దాన్ని ట్రీట్మెంట్ చేసాం అనుకోండి అది మళ్ళీ ఇన్ఫెక్షన్ రాదు. మగవారిలో అనుకోండి ప్రోస్టేట్ కి సంబంధించిన సమస్య సాధారణంగా ఉంటుంది. సో అప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, దానికి మనం ట్రీట్మెంట్ చేసాం అనుకోండి మళ్ళీ రికరెంట్ యూటీఐ రాదు. సో ఏదైనా మన పర్సిస్టెంట్ గా ఉన్నప్పుడు దానికి కారణమైన కనుక్కొని కారణాన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్ గా మనం మళ్ళీ మళ్ళీ రాకుండా
1: వారించవచ్చు. ముఖ్యంగా ఇందాక తాగే నీరు మూతలు తగ్గినప్పుడు మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మూత సంబంధ వ్యాధులను అరికట్టడానికి మనం తాగే నీరు యొక్క పాత్ర ఏముంటుంది మూత జీవితంలో?
0: మామూలుగా అయితే ఏంటంటే మనకు మన కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయాలంటే మనకు వాటర్, అంటే మన వాటర్ మూత్రం ద్వారా మనం బయటకు విసర్జించాలంటే ఒక మీడియం కావాలి. అంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ అంటే మలిన పదార్థాలను బయటకు విసర్జించాలి. దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మనం జీర్ణాశయం ద్వారా కొన్ని మనకు మలం ద్వారా వెళ్ళిపోయి ఉంటాయి, అదేవిధంగా కొన్ని మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటాయి. సో ఈ మూత్రం ద్వారా వెళ్ళినప్పుడు ఆ మలిన పదార్థాలు బయట వెళ్ళిన ఒక మీడియం కావాలి, మీడియం అంటే దాంట్లో వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనం వాటర్ తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇది మందగిస్తుంది. సో ఈ విధంగా మనకు సమస్యలు వచ్చాయి, దాంట్లో మనకు స్టోన్స్ రావచ్చు, అంటే ఆ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు స్టోన్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సాధారణంగా మనకు ఒక మధ్య వయస్కుడికి అయితే ఒక రోజులో మనకు ఇలాంటి వర్షాకాలం చలికాలంలో అయితే 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది, లేదా కనీసం 3 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో అయితే మన దగ్గర వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది, ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్ గా మనం తీసుకునే పద్ధతి. అలా కాకుండా కొన్ని సమస్యలు ఉంటే అక్కడ వాటర్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మన కిడ్నీలు మందగించడం, అంటే ఫెయిల్యూర్ అంటాం, రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో అలా అప్పుడు వాటర్ ని తక్కువ తీసుకోవాలంటే మనం తీసుకునే వాటర్ అనేది మూత్రం ద్వారా బయటకు పోతుంది, కాబట్టి కిడ్నీ నార్మల్ గా పనిచేసినప్పుడు మనం ఎంత వాటర్ తీసుకున్నా మనకు అవసరమైనంత వాటర్ బాడీలో ప్రిజర్వ్ అయ్యి మిగతా అంతా మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు మనం తీసుకునే వాటర్ బయటకు వెళ్లే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోనే డిపాజిట్ అయిపోతుంది, దాని థర్డ్ స్పేస్ కలెక్షన్ అంటాం. అంటే అది చాలా మంది చూసి ఉంటారు, కాళ్ళు చేతులు వాపు రావడం, ముఖం వాపు రావడం, పొట్ట లావుగా అయిపోవడం, పొట్ట పొంగిపోవడం, తర్వాత ఊపిరితిత్తులో నీరు చేరడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయని, ఇలాంటి పరిణామాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకు వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ని బట్టి ఇంతవరకు వాటర్ ద్వారా అడ్వైజ్ చేస్తాం, అంతే తాగాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ఈ వయసులో వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి మనకి ఏమైనా ఆధారం ఉందా?
0: ఉందండి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు మగవారిలో అయితే ప్రోస్టేట్ అనేది 50 సంవత్సరాలు అరౌండ్ 50 ఇయర్స్ వాళ్ళకే వచ్చే అవకాశం, అంతకుముందు ప్రోస్టేట్ కి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి, అంటే సాధారణంగా వచ్చే వయసు అది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆడవారిలో అయితే డిస్ అంటే డిజిటల్ టెస్టినస్ అంటాము, అది కూడా 40 ఆ పై వయసు వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది, అంతకన్నా తక్కువ వాళ్ళకి చాలా తక్కువ రేర్ గా ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో తీసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు రికరెంట్ యూటీఐస్, రిఫ్లక్స్ అని చెప్పాను చూడండి, ఇలాంటి రిఫ్లక్స్ కానీ ఇంకా కొన్ని పుట్టుకతను వచ్చే కిడ్నీ అనామలీస్ అంటాం, అలాంటివి చిన్నపిల్లలు తొందరగా బయటపడతాయి. సో అదేవిధంగా మధ్య వయసులో తీసుకుంటే స్టోన్స్ ప్రాబ్లం అనేది సాధారణంగా మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది, చిన్నపిల్లల్లో ఉండొచ్చు, పెద్దవారిలో ఉండొచ్చు, అన్ని వయసులో రావచ్చు, బట్ సాధారణంగా మనం చూసేది మధ్య వయసులో.
1: డాక్టర్ గారు, ఈ వ్యాధుల మూలంగా ఎదురయ్యే ఇతర దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా?
0: అంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా దుష్పరిణామాలు ఉంటాయండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం సరైన టైంలో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అంతటితో ఆగిపోవచ్చు. అలా కాకుండా ఇన్ఫెక్షన్ ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అది అంటే మూత్రం ఇన్ఫెక్షన్ కానీ యూటీఐ అంటాం. సో మూత్రం ఇన్ఫెక్షన్ లేదా మూత్రాశయానికి సంబంధించినంత వరకు అది మనము అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేయవచ్చు. అలా కాకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు పాకిపోతుంది, దాని అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. సో అట్లా కిడ్నీ వరకు వెళ్ళినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది, అండ్ పైలోనెఫ్రైటిస్ అంటాం, అది కొద్దిగా సీరియస్ టైప్ ఇన్ఫెక్షన్, అంటే కొద్దిగా ఎక్కువ నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే దుష్పరిణామం కింద మనం చెప్పొచ్చు. అలాంటప్పుడు అలాంటి పేషెంట్స్ కి పైలోనెఫ్రైటిస్ వచ్చినప్పుడు ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆ పైలోనెఫ్రైటిస్ స్టోన్ కారణం అనుకోండి, ఇంతకు చెప్పాను రికరెంట్ అంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ రావడానికి స్టోన్ కారణం అనుకోండి, స్టోన్ ట్రీట్మెంట్ చేయాలి.

0: ఉంటుంది. ప్రోస్టేట్ కారణం అనుకోండి, దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏదైతే మనకు ఈ కారణాలు ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని దుష్పరిణామం మన కిడ్నీలో ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీలో ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ పని మందగిస్తుంది. కిడ్నీ పని మందగించినప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అంటాం. ఆ ఫెయిల్యూర్ అనేది అక్యూట్ అంటే సడన్ గా వచ్చింది కావచ్చు, క్రానిక్ అంటాం. క్రానిక్ అంటే ఇప్పుడు మనకు షుగర్ బీపీ లాంటివి ఉన్నాయనుకోండి, దానివల్ల మనం షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోలేనప్పుడు సరిగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలు మందగిస్తుంటాయి. మందగించి మందగించి చివరికి కంప్లీట్ పనిచేయడం మానేస్తాయి. దాన్ని కంప్లీట్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటారు. అంటే అలాంటి వారికి మీరు చూసింటారు చాలా ఉంటారు, డయాలసిస్ మీద వాళ్ళు జీవిస్తుంటారు.
1: డయాలసిస్
0: క్రానిక్ డిసీజ్ అంటాము. అక్యూట్ లో కూడా అంటే సడన్ గా వచ్చే వారికి కూడా డయాలసిస్ అవసరం పడచ్చు. కాకపోతే వారికి వీరికి తేడా ఏంటంటే, వీరికి అక్యూట్ వచ్చిన వారికి మనం డయాలసిస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ వరకు ఆ సందర్భం వరకే డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ కిడ్నీ రికవర్ అవుతుంది. సో వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు. అలా కాకుండా క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చే వాటికి ఒకసారి ఎండ్ స్టేజ్ ఇఎస్ఆర్డీ అంటాం. ఎండ్ స్టేజ్ అంటే ఏ డిసీజ్ పోయినప్పుడు కిడ్నీలు మనం ఏం చేసినా మళ్ళీ రికవర్ కావు. సో అలాంటి వారికి ఖచ్చితంగా డయాలసిస్ మీద బతకాల్సి ఉంటుంది, ఆధారపడాల్సి ఉంటుంది. లేదు అంటే వారి వయసును బట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది.
1: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి వ్యక్తిగత జీవన శైలి కానీ ఆహార నియమాలు కానీ ఏమైనా ప్రభావితం చేస్తాయా?
0: ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా మనకు మన నిగంబాలో చూసుకునే వాటిలో స్టోన్ ప్రాబ్లం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కంపేర్టివ్లీ మిగతా అంటే
1: ప్రాంతాల కంటే.
0: ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ
1: అధికంగా
0: ఉంటుందో ఎండాకాలం ఎస్పెషల్ చూసుకుంటే అక్కడ మనకి ఈ స్టోన్ ప్రాబ్లం అనేది ఈ మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అంటే సాధారణంగా మనం చూసే స్టోన్స్ రెండు రకాలు ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటాము, ఒకటి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. కొన్ని కొన్నిసార్లు మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, స్ట్రోయిట్ అని రకరకాలు ఉన్నాయి. కాకపోతే మనం సాధారణంగా చూసుకునే రెండు స్టోన్స్. సో వీటిలో ఏంటంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, అంటే మనకు సాధారణంగా మనం మిల్క్ తక్కువ విధంగా టీలు ఎక్కువ తాగుతాం. సాధారణంగా చూసుంటారు ఆఫీసులో వర్క్ చేసిన వాళ్ళు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మనం డైరెక్ట్ మిల్క్ తక్కువ అయినా టీ రూపంలో మిల్క్ ఎక్కువ తీసుకుంటాం. సో అది కాల్షియం మన బాడీలో కాల్షియం రోజు దానిలో పెరగచ్చు. అదేవిధంగా ఆక్సిలేట్స్ అని కొన్ని కూరగాయలు ఉంటాయి, అంటే ఆక్సిలేట్ ఎక్స్గా ఉన్న కూరగాయలు కొన్ని ఉంటాయి. వాటిలో మనకు సాధారణంగా మాట్లాడుకునేవి టమాటా కానీ పాలకూర కానీ క్యాబేజీ వంకాయ ఇలాంటివి. వీటిలో ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం చాలా ఫ్రీక్వెంట్ గా తీసుకున్నప్పుడు, అంటే తరచుగా చాలా మంది ఏంటంటే టమాటాని ప్రతిరోజు తింటారు, ఏదో రూపంలో పప్పులు వంకాయలు ఆలుగడ్డ రోజు తింటుంటారు. అట్లా ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు దానివల్ల కూడా మన బాడీలో ఈ ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో పెరిగిపోయినప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇవి మన విసర్జించే ప్రక్రియలో కిడ్నీ ద్వారా ప్రయాణం చేసినప్పుడు త్రూ బ్లడ్ కిడ్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న అన్ని మైక్రో పార్టికల్స్ ఇవన్నీ అవి కలిసిపోయి చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. కిడ్నీలో క్రిస్టల్స్ ఫామ్ అయిన తర్వాత క్రిస్టల్స్ అంటే చిన్న మైక్రోస్కోప్ పెడితే కనబడవు. అలాంటి క్రిస్టల్స్ అన్ని ఒక దగ్గర చేరినప్పుడు, అంటే ఒకదాని మీద డిపాజిట్ అయినప్పుడు చిన్న స్టోన్ ఫామ్ అవుతుంది. ఆ సమయంలో కూడా మనం వాటర్ తీసుకుంటే అవి పడిపోయి ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ తక్కువ తీసుకుని ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ క్రిస్టల్స్ అక్కడే అడ్డుపోయి చిన్న స్టోన్ కాస్త కరాకరంలో పెరిగి పెద్దగా అయిపోతుంది. అప్పుడు మన దాని వల్ల సింప్టమ్స్ లక్షణాలు వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడచ్చు.
1: చివరగా మరి ఈ మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ముఖ్యంగా మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే అలవాట్లలో ముఖ్యంగా మార్చుకోవాల్సింది అంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు మలినీళ్ళు ఎక్కువ పోవాలంటే వాటర్ ఎక్కువ కావాలి. అదేవిధంగా చెప్పినట్టు స్టోన్కి సంబంధించినంత వరకు ఈ ఏదైతే ఇంతకుముందు మనం కూరగాయల గురించి మాట్లాడుకున్నామో అవి తక్కువ మోతాదులో తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు ఇంకో స్టోన్ గురించి చెప్పాను, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేటివి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ అంటే ఈ మాంసం ఎక్కువ తినే వారిలో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారు నాన్ వెజ్ ఫ్రీక్వెంట్ తీసుకోవాలని
1: తగ్గించుకోవాలి.
0: కొందరు అయితే ఆల్మోస్ట్ వీక్ లో వన్ టైం తింటారు, కొందరు దాదాపు వీక్ లో ప్రతిరోజు తింటారు. సో అలాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ తగ్గించాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు రీనల్ ఫెయిల్యూర్ అనే కండిషన్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకోవాలి, ఎస్పెషల్ అనిమల్ ప్రోటీన్ ని తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ పైన అంత లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో అదేమైనా కిడ్నీ పని ఇంకా మందగించే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకో విషయం మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగా అంటే కామన్ ఆహార పలవాటు ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఉప్పును కూడా తక్కువ తీసుకుంటే మంచిది. దానివల్ల మనకి బీపీ కంట్రోల్ ఉంటుంది, కిడ్నీలు ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఏవో తగ్గిపోతుంది.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ఓకే.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్. మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్ళు గడ్డలు ఏర్పడటం, మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం.

0: ఉండటం,
1: మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం,
0: ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు.
1: అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు
2: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు శ్రీహర్ష యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. మరి కాసేపట్లో ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ కె అమర్నాథ్ గారు.

అలాగే శ్రోతలకు మరి గమనిక, రేపు ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆకాశమంతా సినిమాలోని పాట వింటున్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 10వ తేదీ అనగా శనివారం ఉదయం 7:30 ఫూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. మెదడులో నరాలు చిట్లిపోవటం, పక్షవాతం రావటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ అనగా శనివారం ఉదయం 7:30 గమనిక విన్నారు.

9 గంటలకు ఫుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 8 గంటలకు గమనిక విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. నిలయంలో సమయం 8 గంటలకు కావస్తోంది. ఇప్పుడు వింటారు ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఆయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
1: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొదటి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
0: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
1: సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకానగర్ నిజామాబాద్.
2: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలు మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గానీ బిస్కెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేటివి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు పళ్ళకు అతుక్కునేటి. మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దాని వలన పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చెవుల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చెవులలోకి రక్తం గారడము, పళ్ళ చుట్టూలో గారలు మైల జమ్మయ్యి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ల సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సింప్టమ్స్ అనేటి ఎక్కువ ఉండేవి, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్లకి రక్తం గారడం గాని, పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మటుకి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తూ ఉంటే చిగుళ్ల ప్రాబ్లమ్స్ అనేటివి మనకు బయట కనిపించాయి అన్నట్టు, అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే కుప్పలు రావడం గాని, పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చెవులలోకి రక్తం గారడం అలాంటివి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది, మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ గా చూస్తుంటే హెల్త్ కానీ వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు కానీ దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటివి దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే. డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము, అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు. కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గాని, తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్ల పెట్టి అట్లా తీసేస్తా ఉంటారు, లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని, అలాంటివి చేపించుకోకండి దయచేసి. మీకు అందరికి విన్నవిస్తున్నాను, అలాంటి పురుగులు గాని అలాంటివి ఏమి ఉండవు. నార్మల్లీ పుప్పలలో సూక్ష్మ క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గాని ఏదన్నా సెన్సిటివిటీ అలాంటివి వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, పెద్దవాళ్లకు కామన్ గా మిడిల్ ఏజ్

0: వస్తా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే అని అట్లనే నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి ఏందా చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది, టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్ నరాల వారికి పోయినా కూడా పిల్లలకు కూడా నరం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. మన దగ్గర పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ ద్వారా చేస్తుంటాం అన్నట్టు అలాంటి ట్రీట్మెంట్స్. మరియు కామన్ గా మనము చూస్తా ఉంటే చాలా మంది తల్లులు నిద్రలో పాలు దాయిపిస్తా ఉంటారు పిల్లలకి, అట్లనే పండగ పెడతారు, మధ్య మధ్యలో పిల్లలు లేస్తా ఉంటారు, పాలు దాయిపిస్తారు, అట్లనే పడుకోబెడతారు అన్నట్టు. సో దాని వలన పాలనేటి నోట్లనే జమ అయిపోయి కుప్పలు రావడం అనేటి జరుగుతూ ఉంటది. సో అది మనం అరికట్టడానికి మామూలుగా పాలు దాయిపించినాకలా కొంచెం ఒక స్పూన్ తోని వాటర్ దాయిపియడం గాని, లేదంటే ఒక తడి బట్టతోని ఫ్రెష్ క్లాత్ తోని పళ్ళు క్లీన్ చేయడం అట్లా చేస్తుండాలి. చిన్న ఫస్ట్ పన్ను వచ్చిన నుంచి కూడా మనం పాల పనులు అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకొని చేస్తా ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది, నార్మల్లీ పెద్దవాళ్ళ పేస్ట్ గానీ సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు, పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 times బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు విడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలలో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ 1 గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలా ఊడిపోయినాయి గానీ అవి వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము, సొంగ పెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి, స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం, పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తా ఉండడం గాని అట్లా చేస్తా ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గాని పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము, లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొన్ని పరికరాల ద్వారా మనం అలవాటు మానిపియచ్చు. అట్లా అలవాట్లు ఉంటే ఏమైతుందంటే పళ్ళు వంకర టింకర్ రావడము, దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తు ఉన్నా వంకర్ ఉన్నా కూడా అరౌండ్ 11-12 ఇయర్స్ ఆర్ కొందరికి అయితే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, మై ఫంక్షన్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచి 10-11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేటివి చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము కుప్పల్నే తీసుకున్నాం అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికి అయితే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పనులని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు, చిగురుల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి క్లీనింగ్ చేసి చిగురుల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటివి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ మనము పళ్ళ సంరక్షణ, దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని, అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు, మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తాగిపోయడము, మరియు పాలు, పెరుగు, మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాంటివి మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచ్ పదార్థం ఎక్కువ తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లెమన్ అనేవి, అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ గానీ, బిస్కెట్స్ గానీ, అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకుపోయి ఈజీగా పళ్ళు పుచ్చుకోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీత్ అరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు. ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లను నములుకుంటా చాలా సేపు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలి అన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజోంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు, చిగురుకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దాని వలన పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్లలో మైల జమైపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గార పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేప పుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మటుకి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుర్ల వాపు సపోజ్ చిగుర్లకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగురు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతే, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగుర్లో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే, నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లమ్ తోని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుర్ల ప్రాబ్లమ్ తోని హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్, డెంటల్ చెకప్ చేపిస్తుండాలి. మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొన్ని స్టడీస్ ఉన్నాయి అన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుర్ల ప్రాబ్లమ్ తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్టులు స్కిన్, చర్మం పైన దద్దులు వస్తే, పుండులు వస్తే, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేపించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని, చిగురు ప్రాబ్లం అనేటివి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఇస్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుక పైన గాని, టీట్లల్లా, చిగుర్లల్లా. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఒకటి మంచిగా నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్, టూ టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్ బిస్కెట్స్ శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గానీ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికి అయితే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటూ బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపనకు చికిత్స అందించడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990.
2: ప్రతి సోమవారం ప్రతి బుధవారం మనకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వివిధ విభాగాల వైద్య నిపుణులు చక్కగా మన సమస్యలకి తగినటువంటి సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూసినట్టయితే ఈ సీజన్ లో డెంగ్యూ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు డెంగ్యూ వ్యాధి అంటే ఏమిటి, ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఎందుకు వస్తుంది?
3: నేను డాక్టర్ దీపక్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మన టాపిక్ సార్ అడిగినట్టుగా డెంగ్యూ జ్వరము. మామూలుగా డెంగ్యూ జ్వరం మనకు ఒక వైరస్ ఉంటుంది, మనకు డెంగ్యూ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనకు దోమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ప్రధానంగా మనకు ఒక రకమైన దోమ, ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే మీ చుట్టుపక్కల వేరే ఎవరైనా పేషెంట్ డెంగ్యూతో బాధపడిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కుట్టిన దోమ మనకు కూడా కుట్టినప్పుడు ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి.
2: ఇప్పుడు మీరు అన్నట్టు ఇది దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నారు. అయితే ఈ యొక్క దోమ కాటు గురైన తర్వాత మనకు ఫస్ట్ కనబడేటువంటి డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు?
3: డెంగ్యూ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రధానంగా మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందులో చాలా కామన్ గా మేము చూసేది అతి తీవ్రమైన జ్వరం. కొందరిలో 102, 103 అంతకంటే ఎక్కువ కూడా నమోదవచ్చు. ఈ జ్వరం కూడా సడన్ గా చాలా అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు తలనొప్పి, చాలా భరించలేని తలనొప్పి చాలా మంది కంప్లైంట్ చెప్తుంటారు. అలాగే రెండు కళ్ళ వెనకాల మనకు పెయిన్, రెట్రోఆర్బిటల్ పెయిన్ అంటారు, ఇది కూడా చాలా ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్. వీటితో పాటు ఇంకా ప్రధానంగా మనకు వేరే లక్షణాలు ఏంటిదంటే జాయింట్ పెయిన్స్. ఈ డెంగ్యూని యాక్చువల్ గా మనము బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. రీజన్ ఏంటిదంటే బోన్స్, జాయింట్స్ విపరీతంగా పెయిన్స్ రావడం కూడా చూస్తుంటాం. అలాగే కొద్ది మంది పేషెంట్ లో కండరాల నొప్పులు, నీరసం ఇవి కూడా కనిపిస్తాయి. దీంతో పాటుగా మామూలుగా ఇవి మనకు చాలా అంటే ఇనిషియల్ స్టేజ్, అంటే డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన స్టార్టింగ్ లో వచ్చే కంప్లైంట్స్. కాకపోతే కొద్ది మందిలో ఈ వైరస్ తీవ్రత చాలా ఎక్కువ వాళ్ళల్లో ఈ డెంగ్యూ లక్షణాలు చాలా తీవ్రంగా మారిపోతాయి. అందులో ప్రధానంగా మనకు కనిపించేవి ఏంటిదంటే మీ కంటిలో కానీ, నోటి చుట్టుపక్కల కానీ, లేదా యూరిన్లో కానీ, మోషన్లో కానీ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు విపరీతంగా కడుపు నొప్పి, దాంతోపాటు వాంతులు, కంటిన్యూగా వాంతులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మామూలుగా ఈ బ్లీడింగ్ కి ప్రధానమైన కారణం ఏంటిదంటే మన బాడీలో రక్త కణాలలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, రక్త ఫలకికలు అని, అవి తగ్గినప్పుడు మనకు బ్లీడింగ్ అవుతుంది. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఈ రక్త ఫలకికల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది.
2: బాగుంది డాక్టర్ గారు, మీరు ముఖ్యంగా ఈ డెంగ్యూ లక్షణాలు మనం ఎట్లా అనేది చక్కగా వివరించారు. అయితే ఈ డెంగ్యూ వ్యాధి ఒక్కొక్కసారి చిన్నగానే తగ్గుతుంది అని అంటారు, కానీ ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయింది అని అంటారు. అసలు ఇది ఎప్పుడు సీరియస్ అవుతుంది, దీన్ని ఎప్పుడు మనం సీరియస్ గా భావించాలంట?
3: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా డెంగ్యూ చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్ లో ముందట చెప్పిన లక్షణాలతోటే తగ్గిపోతుంది, కానీ కొందరిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా పరిణమిస్తుంది. కొద్ది మంది పేషెంట్లు చనిపోవడం కూడా జరుగుతుంది డెంగ్యూలో. సో ఎప్పుడు మనం ఈ కేస్ ని సీరియస్ గా తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రధానంగా మనకి మీరు ఈ ఫీవర్ ఇవి కాకుండా మీకు కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నా, లేకపోతే మీ పొట్టలో విపరీతంగా నొప్పి స్టార్ట్ అయినా, అలాగే మీకు ఎక్కడైనా బ్లీడింగ్, నేను చెప్పినట్టుగా కంట్లో కానీ, లేకపోతే నోట్లో పళ్ళ మధ్యలో కానీ, బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, అలాగే మోషన్స్ లో కానీ, కొద్ది మందికి మోషన్స్ బ్లాక్ అవడం కూడా చూస్తుంటాము, ఇట్లాంటి బ్లీడింగ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా తీవ్రంగా డెంగ్యూ మారుతుంది అనే దానికి ఒక ఇంపార్టెంట్ సంకేతం ఇది. వీటితో పాటు మీరు ఇంటి దగ్గర మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు కానీ, ఇట్లా ఉన్నప్పుడు కానీ బీపీ తగ్గడం కూడా మేము ప్రధానంగా చూస్తుంటాం. సో బీపీ 100 అంతకంటే తగ్గినప్పుడు కూడా వీళ్ళలో చాలా సీరియస్ అవుతుంది అనే దానికి చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి. కంపల్సరీ మీరు ఇవన్నీ ఏ లక్షణాలు ఉన్నా కానీ మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇంపార్టెంట్.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990.
2: పవన్ డాక్టర్ గారు, అంటే సర్వసాధారణంగా మనము ఈ డెంగ్యూ వ్యాధి అనేటువంటిది వస్తుంటుంది, ప్లేట్లెట్ రక్త కణాలు కొంచెం తగ్గిపోతూ ఉంటాయండి, మరి మళ్ళీ పెరుగుతూ ఉంటాయంటారు, చిన్న చిన్న మందులతో కూడా తగ్గిపోతుంది, అది బాగానే ఉంది. సీరియస్ అయినప్పుడు మాత్రం ఇది చాలా డేంజర్గా, మీరు అన్నట్టు ముక్కుల నుంచి రక్తం కావడం, కళ్ళల్లో నుండి రక్తం రావడం, చేతుల నుంచి రక్తం రావడం, అంటే ఇట్లా సింటమ్స్ బయటపడతాయంటారు. మీరు అన్నట్టు మోషన్స్లో కూడా ఈ కనపడవచ్చు బ్లాక్ మోషన్ అట్లాంటిది అనండి. సరే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, మరి దీన్ని ట్రీట్మెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటే, ఎప్పుడు మనము దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ట్రీట్మెంట్కి ఎంతకాలం పట్టచ్చు?
3: మామూలుగా డెంగ్యూ వైరస్ అనేది ఒక వైరస్, దీనికి యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఏమి ఉండవు. సో పేషెంట్ మన ప్రధానంగా సిమ్టమ్స్ వైజ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇనీషియల్ స్టేజ్లో అంటే నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి జస్ట్ వాటర్ కన్జంప్షన్ అంటే నీళ్లు బాగా తీసుకోమని చెప్తాము, అలాగే సింపుల్ పారాసిటమాల్ ఇవి తీసుకుంటే సరిపోతుంటుంది. అదే నేను తర్వాత చెప్పినట్టుగా పేషెంట్కి ఏదైనా ఇప్పుడు వామిటింగ్స్ రావడము లేదా కడుపు నొప్పి లేకపోతే బ్లీడింగ్ ఇట్లా అవుతున్న వాళ్ళల్లో మాత్రం కంపల్సరీ అడ్మిషన్ చెప్పి అందులో మేము ఐవీకి వెళ్ళాలి, అంటే మేము నరాల ద్వారా సెలైన్ ఎక్కేయడం చేస్తుంటాము. దీంతోపాటు వాళ్ళకి ఉన్న బ్లీడింగ్ సింప్టమ్స్ అంటే రక్త కణాలు మామూలుగా మన బాడీలో 150,000 అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ ఉంటారు, కానీ డెంగ్యూలో ఒక్కోసారి కొందరికి 10,000 అంతకంటే కూడా తక్కువ పడిపోతుంటాయి. సో ఎవరైనా పేషెంట్లకి 40,000 అంతకంటే తక్కువ ఉండి బ్లీడింగ్ అవుతుంది ఉన్నప్పుడు వాళ్ళకి మేము ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు కొద్దిమంది పేషెంట్లకు 10,000 వరకు తగ్గినా కానీ బ్లీడింగ్ అవ్వదు. సో పేషెంట్కి 10,000 అంతకంటే తగ్గినప్పుడు బ్లీడింగ్ అవ్వకపోయినా వాళ్ళకి ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ప్లేట్లెట్స్ ఎక్కేయాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటు ప్రధానంగా మేము చూస్తున్న వాళ్ళలో జ్వరం వచ్చిన వెంటనే బయట మీరు ఇక్కడ లోకల్ షాప్స్ లోకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ వాడడం చూస్తుంటాం మేము. వాటిలో ప్రధానంగా డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, కాంబిఫ్లామ్ అంటే రైబోప్రోఫెన్, ఇవి తీసుకుని మా దగ్గరకు వస్తుంటారు. కానీ డెంగ్యూలో మనం అందరూ చేసే చాలా పెద్ద తప్పు ఇదే, వీటిని ఎన్ఎస్ఎడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటారు, ఇవి ఎప్పుడు కానీ తీసుకోవద్దు. పారాసిటమాల్ తప్పిస్తే మీరు డైక్లోఫినాక్ కానీ, ఎసిక్లోఫినాక్ కానీ, కాంబిఫ్లామ్ కానీ ఇటువంటి టాబ్లెట్స్ కూడా డెంగ్యూలో తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వల్ల మీకు బ్లీడింగ్ రిస్క్ చాలా హై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఐవీ ఫ్లూయిడ్స్, ఇంకా మీకు డెంగ్యూ చాలా తీవ్రంగా ఉంది అంటే డెంగ్యూలో ఇంకా ఏమవ్వచ్చు అంటే మీకు లంగ్స్ లో కానీ పొట్టలో కానీ వాటర్ అయ్యి వాటర్ కూడా రావచ్చు, అలాగే మీ బీపీ కంప్లీట్ గా పడిపోవచ్చు. సో ఇట్లా బీపీ పడిపోయిన వాళ్ళలో వీళ్ళందరినీ ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాము, వాళ్ళకి బీపీ పెంచే మెడిసిన్స్ పెడతాము, అలాగే సెలైన్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇవి అండి, వీటికి ప్రధానంగా యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు.
2: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ రోజులలో మనం మీరు చెప్పినట్టు అది చాలా కామన్ గా అయిపోయింది. ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, నాకు ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఇట్లా టాబ్లెట్ అని అడగడం, వాళ్ళ ఇంటనే పారాసిటమల్ విత్ పెయిన్ కిల్లర్ కలిపి ఇవ్వడం, సో ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇదే డెంగ్యూ అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్లే కరెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. చాలా మంచి మాట చెప్పారు శ్రోతలు, ఇది చాలా గమనించండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ డెంగ్యూ వ్యాధిని మనం ఎట్లా నివారించవచ్చు, నివారణ మార్గాలు ఏమిటంటారు?
3: డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే ప్రధానంగా నివారించాల్సింది దోమలు, దోమల కాటులే. మనకు ఫస్ట్ దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి. వీటిలో ప్రధానంగా దోమతెరలు వాడడం కానీ లేకపోతే కర్టెన్స్ వాడడం కానీ లేకపోతే మస్కిటో రిపెల్లెంట్స్ అని ఉంటాయి, ఆ క్రీమ్స్ పెట్టుకోవడం కానీ, ఇవి మస్కిటో కాయిల్స్ ఇవి వాడడం కానీ చాలా ఇంపార్టెంట్ మనం పడుకున్నప్పుడు. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో, యాక్చువల్గా ఏడిసి చెప్తే దోమలు ఫ్రెష్ వాటర్లు ఎక్కువ పెరుగుతాయి. సో ఆ ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు మీరు వాడి పడేసిన వాటర్ బాటిల్లు, వాటర్ క్యాన్లు లేకపోతే వాడి పడేసిన టైర్లు, వీటిలో వాటర్ బాగా నిల్వ ఉండడం చూస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వారంలో ఒక రోజు ఈ వాటర్ క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ చేసి పడేయడానికి పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెజర్ ఫర్ డెంగ్యూ అనమాట. సో డెంగ్యూని మనము నివారించాలంటే దోమకాటు నివారించడం ఒకటే మార్గం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
2: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా

0: ధూమతెరలు అని, అట్లాగే ఇప్పుడు రకరకాల మార్కెట్లో జెర్సీ దొరుకుతున్నాయి ఒంటికి పోసుకోవడానికి అవి, అట్లాగే మీరు అన్నట్టు ఇంకా బ్యాట్స్ అవి కూడా దొరుకుతున్నాయి. వీటి ద్వారా దోమలు చంపుకోవచ్చు లేకపోతే దోమలు కొట్టకుండా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రధానమైన విషయం ఏమన్నారంటే మీరు ఇంటి చుట్టూ ఉన్నటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి అనేటువంటిది. చాలా మంది మీరు కొబ్బరి బొండలు దాకా అక్కడ పడేస్తారు, దాంట్లో నీళ్ళు నిండుతుంటాయి, పాత టైర్లు ఉంటాయి దాంట్లో నీళ్ళు నిండుతాయి, మంచిగా దోమలు గుడ్లు పెట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసినట్టయితే నివారించవచ్చు అని అంటున్నారు. అయితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డెంగ్యూ వ్యాధికి?
1: డెంగ్యూకి రీసెంట్గా డెంగ్యూ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ లేవు. ఇంకో 1 or 2 years రావచ్చు. అది చాలాసార్లు డెంగ్యూని నివారించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే చాలామంది ఎవ్రీ ఇయర్ డెంగ్యూతో చాలామంది చనిపోతున్నారు. సో డెంగ్యూ వ్యాక్సిన్ రావడం వల్ల, వ్యాక్సిన్ ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ వస్తే డెంగ్యూ కేసెస్ తగ్గే ఛాన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమకాటును నివారించడమే చాలా ఉత్తమమైన మార్గం. అలాగే కొద్దిమంది మా దగ్గరికి చెట్ల మందులు తాగేసి వస్తున్నారు, అంటే లైక్ పపాయ అని లేకపోతే ఇంకా వేరే వేప అని అవి తాగేసి వచ్చి వాటితో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు, డెంగ్యూలో ప్రధానంగా మనకి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు 5 to 8 రోజుల మధ్యలో మన బాడీలో యాంటీబాడీస్ అని ఒక కొన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీలో తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారయ్యి మన ఆ వైరస్ ని చాలా సార్లు వైరస్ ని చంపేస్తాయి అన్నమాట. సో చాలా మందికి 7-8 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ మేము పెరగడం చూస్తుంటాం. కానీ కొద్దిమంది 6th or 5th రోజు ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత అవి తాగి దాంతోనే పెరిగినాయని మా దగ్గరికి అపోహ వస్తున్నారు. అది యాక్చువల్లీ రాంగ్. సో ఏ పేషెంట్ అయినా కానీ డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి 7-8 రోజుల వరకు కంపల్సరీ డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది. తర్వాత 7-8 రోజుల తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మందిలో ప్లేట్లెట్స్ పెరుగుతుంటాయి. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో మాత్రం ఇంకా తగ్గే ఛాన్సే ఉంటుంది. సో వీటికి పపాయ జ్యూసెస్ కానీ లేకపోతే వేపరసాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీ అవి తీసుకుంటే ఇంకా వాంతులు అయ్యి ఇంకా పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. కాకపోతే మీరు ఫుడ్లో పపాయ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే కొబ్బరి వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అట్లా వాటికైతే కాంట్రాఇండికేషన్ అయితే ఏం లేదు.
0: బాగుంది డాక్టర్ గారు. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పినారు, అంటే ఆహారం గురించి చెప్పినారు, మీరు అన్నట్టు ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనం ఇంకా సమర్థవంతంగా ఇలాంటి వ్యాధులను గట్టిగా ఎదుర్కోవచ్చు అంటారు?
1: డెంగ్యూ ఈ రోజు ప్రధానంగా డెంగ్యూలో ఏంటిదంటే డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన వాటిలో చాలా ఇంపార్టెంట్ కేవలం వాటర్ అండి. వాటర్ మనకు 2.5 to 3 liters కంపల్సరీ తీసుకోవాలి అడల్ట్ అయితే. సో దాంతోపాటుగా కోకోనట్ వాటర్, దాంతోపాటు లిక్విడ్ జ్యూసెస్ కానీ లేకపోతే ఇటువంటి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కూరగాయలు అన్ని తీసుకోవచ్చు. కానీ మీకు పొట్టలో అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అట్లా సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెంగ్యూలో బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు మనం కారం కానీ స్పైసీ ఫుడ్ కానీ తీసుకోకపోవడం ఉత్తమం. చాలా లైట్గా ఇడ్లీ కానీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ వెజ్ కానీ కారం ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్.
0: మసాలాలు
1: కూడా తీసుకోవద్దండి. మెయిన్గా కొబ్బరి వాటర్, ఫ్రెష్ వాటర్ ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి ఇవేంటి అంటే బీపీని కూడా పడిపోకుండా చూసుకుంటాయి అన్నమాట.
0: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా చాలా సర్వసాధారణంగా ప్రతి చోట, అంటే గ్రామము మండలము పట్టణము అని తేడా లేకుండా అంతటా ఈ దోమల వ్యాప్తి అనేటువంటిది ఉంది. అట్లాగే దోమల వల్ల వచ్చేటువంటి అత్యంత డేంజరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏంటి, దీన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు, అట్లాగే దీనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990.
2: ఇంతవరకు మీరు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం సినీ రంజని కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట RX 100 సినిమాలోనిది.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ

0: చివరిగా మీరు విన్న పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం.
1: మాటకు మాటలు అల్లరులు, తీగని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00.

ఈ కార్యక్రమానికి శ్రోతలు మీరు మార్క్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్ కి వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టి మీకు నచ్చిన సినిమా పేరు, పాట మీ పేరుతో నాకు వాట్సాప్ పెట్టండి. వినిపించడానికి రెడీగా ఉన్నా. మరి మన ఈ కార్యక్రమానికి ఏ శ్రోత ఇక్కడ నుండి వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టారో చూద్దాం.

కార్యక్రమంలో ముందుగా నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. మాకు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని గుడ్ మార్నింగ్ అనే పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. వారి కోసం ఈ పాటను వినిద్దాం.

0: కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టోటాపికల్ ఫాకో సర్జన్
0: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 8639345694
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎస్ఎస్ క్యాష్ లెస్ సౌకర్యం కలదు
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
0: ప్రకటనలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయవలసిన మా నంబర్ మరోసారి 8462245066.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
4: డాక్టర్ సీనునాయక్,
2: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799905.

ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి. దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
2: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్ ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
1: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రేమౌంట్ షో,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కల్లువాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
3: ప్రకటనలు విన్నారు.

కార్యక్రమంలో తర్వాతి పాట గీతాంజలి సినిమాలోని పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా మరియు వారి కుటుంబ సభ్యులు వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

కార్యక్రమంలో తర్వాతి పాట నంద్యాల జిల్లా నుండి కోరుతున్నారు, మా కోసం ఎర్రమల్లెలు సినిమాలోని పాటను వినిపించండి అంటూ, మేము మీ ప్రతిరోజు మీ కార్యక్రమాలని వింటున్నామంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకు నచ్చిన ఈ పాటను వినిపించేస్తాము.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
4: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.

శ్రోతలు మీరు వింటున్నారు వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాతి పాట సరదా బుల్లోడు సినిమాలోని పాటను వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నుండి, వీలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, చంద్రయ్య, మల్లవ్వ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట చక్రం సినిమాలోనిది. కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా తానూర్ గ్రామం నుండి రమేష్, శంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
0: ద రెమోట్ షాప్
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రెమోట్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట దళపతి సినిమాలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు ఇందల్వాయి నుండి రవీందర్, అశ్విని, గీతాంజలి. అలాగే ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు రేడియో నాగేశ్వర్, కొత్తగూడెం నుండి సరోజిని, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు మాకు వాట్సాప్ చేయవలసిన మా నంబర్ 8462245066.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మనది చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న ఈ పాట జయసింహ సినిమాలోనిది. కోరిన శ్రోతలు, భవన్పేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇషాతుల్లా మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నిర్మల్ జిల్లా నుండి వనమాల, భూమయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం చివరగా ఈ పాట.

వింటున్న పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాటను విందాం.

ఐదు నాటికి వాటిని పరిష్కరించనున్నారు. వీటిలో కొత్త ఓట్ల నమోదు, చిరునామాల మార్పు, తొలగింపు దరఖాస్తులున్నాయి. 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గగా అత్యధికంగా తెలంగాణలో 4.26 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోనూ వరి సాగు తగ్గగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం పెరిగింది. భారత నౌకాదళ యుద్ద నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల కొనుగోలుకు రక్షణ శాఖ 661 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. సముద్రంలో దాడి సామర్థ్యాన్ని పెంచే ఈ క్షిపణులు నౌకల నుంచి సూపర్సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఉత్తరాఖండ్లోని చమోలి కేంద్రంగా నిన్న రాత్రి 10:23 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృత

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు విన్న బ్యూటిఫుల్ ట్రాక్ బేబీ సినిమా నుంచి ఆర్యాదయాలు పాడింది కళ్యాణ్ చక్రవర్తి రచన, విజయ్ బులగాని సంగీతం అందించారు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 పై.

0: మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఆ పాట శ్రీరామచంద్ర ఇంకా సమీరా భరద్వాజ్ పాడారి పాటని భాస్కర్ భట్ల రచన మికిజీ మేయర్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: గుంటూరు కారం సినిమా నుంచి సాహితి చాగంటి శ్రీకృష్ణ పడారి పాటని రామజయ శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మార్నింగ్ మస్తీ వింటున్నారు. ఇప్పుడు విందాం బంగారాజు సినిమా నుంచి మోహన భోగరాజు సాహితి చాగంటి పాడిన పాట, కళ్యాణ కృష్ణ రచన, అనుప్రవీణ్ సంగీతం అందించారు.
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఎఫ్ఎం 102.8. ఇప్పుడు విందాం సర్కార్ వారి పాట సినిమా నుంచి జోనితా గాంధీ శ్రీకృష్ణ పాడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. స్టూడియోల టైం 10:40. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం ది వారియర్ మూవీ నుంచి హరిచరణ్ పాడిన పాట శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు విన్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం నేను లోకల్ సినిమా నుంచి కపిల్ ఇంకా సమీర భరద్వాజ్ పాడిన పాట శ్రీమణి, రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృత

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ధి దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ పార్టీ అధిష్టానానికి అండగా నిలిచేందుకు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఎస్సీ రోస్టర్ పాయింట్ల సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఎంఎస్ఎఫ్ సభలో మాట్లాడుతూ,

జనాభా ప్రాతిపదికన మాదికలకు 14% వాటా ఇవ్వాలని, సీఎం ఇచ్చిన రిజర్వేషన్ పెంపు హామీని నెరవేర్చాలని కోరారు. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ముప్పును అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐలు పెరగనున్నాయి. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడిని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆయన ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ 3 అమెరికన్ చట్టసభ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ దాడిని ఉగ్రచర్యగా ఖండిస్తూ దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. బ్యూనస్ ఎయిర్స్లోని ఎస్టాడియో మాన్యుమెంటల్ మైదానంలో బెనిన్తో మెస్సీ చివరి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన మెస్సీ శకం ముగిసింది. రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04. మరికొన్ని క్షణాల్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచన.

0: చేస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈరోజు బుధవారం, డైరెక్టర్ స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఏ దర్శకుడు గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? దర్శకుడు ఎప్పుడూ కెమెరా వెనకే ఉంటారు, అందుకే డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. చాలామంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. కొంతమంది దర్శకులైతే కొన్నేళ్లు ఇండస్ట్రీని శాసించారు కూడా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ కూడా ఆ కోవకే చెందుతారు. తెలుగు తెరపై నవ్వుల పంటకు ఆయన రారాజు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చిలిపి చంటబ్బాయి, తన చమత్కారాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన హాయ్ హాయ్ నాయకుడు. హాస్యం ఉన్నంతకాలం ఆయన పేరు అజరామరం. ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. అందుకే ప్రేక్షకులు ఆయనకిచ్చిన బిరుదు హాస్య బ్రహ్మ. ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా మనం ఏ దర్శకుడి గురించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నామో. మీకు తెలిస్తే ఆ పేరు నాకు హలో వివిధ భారతి @hyd@gmail.com పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా ఆయన పేరు గుర్తుపడతారో. ఇక ఆయన దర్శకత్వం వహించిన సినిమాలోని పాటతో ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
5: 11 గంటలు దాటి 12 నిమిషాలు దాటి 12 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో డైరెక్టర్ స్పెషల్లో. మరి ఇవాళ ఏ దర్శకుడిని గుర్తు చేసుకోబోతున్నామో మీకు ఈ పాటికి అర్థమైపోయింది నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది శ్రోతలు నాకు ఈమెయిల్ పంపించారు ఆ దర్శకుడు ఎవరని గుర్తుపట్టి. 4 స్తంభాలాట సినిమాలో నుంచి పాట విన్నారు కదా, మరి హాస్యరసానికి సినిమా ఇండస్ట్రీలో ధ్వజస్తంభం లాంటి దర్శకులు జంధ్యాల గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల గారు. ఆయన చెప్పిన ఈ మాట తరాలు మారినా అలాగే గుర్తుండిపోయింది. తెలుగు తెరపై జంధ్యాల అనేది కేవలం పేరు కాదు, అదొక బ్రాండ్. ఎన్ని తరాలైనా మారని ఒక బ్రాండ్. ఆయన పేరు వినిపిస్తే చాలు, తెలియకుండానే పెదాలపై మనకి నవ్వులు పూస్తాయి. మాట్లాడుకుందాం ఇవాళ జంధ్యాల గారి సినీ ప్రస్థానం, రచయితగా దర్శకుడుగా ఆయన అందించిన హాస్య చిత్రాలు, ప్రేక్షకులకి పంచిన నవ్వులు ఈనాటి గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.in

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: గుర్తుకొస్తున్నాయి

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి.

0: Go Retro with Akashvani Telugu.
1: 11:27 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దర్శకులు స్పెషల్లో జంధ్యాల గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోంచి పాటలు వింటూ ఉన్నాం. మూడు ముళ్ళు సినిమాలోంచి సుశీలమ్మ బాలుగారు పాడిన పాట విన్నాం. జంధ్యాల గారు ఆ దేవుడు చేసిన బొమ్మలు సినిమాతో రచయితగా పరిచయం అయ్యారని చెప్పాను కదా. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే అగ్ర రచయితగా, చాలా డిమాండ్ ఉన్న రచయితగా మారిపోయారు జంధ్యాల గారు. ఆయన రాసిన సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సిరిసిరి మువ్వ, అడవి రాముడు, ద క్లాసిక్ అండ్ ద గ్రేట్స్ ఫిల్మ్ ఎవర్, శంకరాభరణం సినిమా, సాగర సంగమం, వేటగాడు, సప్తపది లాంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన మాటలు రాశారు జంధ్యాల గారు. దాదాపు 50 చిత్రాలకు రచయితగా పనిచేస్తే 40 చిత్రాలు ఘన విజయం సాధించాయి. జంధ్యాల అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేదైతే హాస్యమే. కానీ ఆయనలో హాస్యం మాత్రమే కాదు, హృదయం కూడా ఉంది అని గుర్తు చేస్తాయి ఇప్పుడు చెప్పిన సినిమాలు. ఎన్నో సినిమాలకు కడుపు చెక్కలయ్యే కామెడీ పంచులతో పాటు మనసు మురిసి కళ్ళు తడిసే మంచి మాటలు కూడా రాశారు జంధ్యాల. రైటర్గా రెండు వైపులా ఆయన కళానికి పదునెక్కువే. ఇది జంధ్యాల గారికి మాత్రమే సొంతమైన ఘనత. ఇంత వేరియేషన్ చూపించిన రచయిత, దర్శకులు బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరేమో. మాటల రచయితగా ప్రారంభమైన జంధ్యాల గారి కెరీర్ ఆ తర్వాత దర్శకుడిగా మారిన తర్వాత ఉరకలెత్తింది. మరి ఏ సినిమాతో ఆయన దర్శకులుగా మారారు, ఎలాంటి సినిమాలు తీశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అలాగే ఆయన దర్శకత్వంలో వహించిన ఓ మంచి పాట వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. Go retro with Akashvani Telugu.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: జంధ్యాల గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఆయన దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాలోంచి అద్భుతమైన పాట విన్నాం కదా, బాలుగారు సుశీలమ్మ పాడింది, కేవీ మహాదేవన్ గారి సంగీతంలో. కుటుంబం అంతా కూర్చుని తరాల పాటు చూడగలిగే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలని అందించారు జంధ్యాల గారు. ఎక్కడ కూడా వల్గారిటీ అనేది కనిపించదు మనకి జంధ్యాల గారి సినిమాల్లో. ఎన్ని తరాలు మారినా జంధ్యాల గారి హాస్యానికి ఎక్స్పైరీ లేదు. దర్శకుడిగా చేసిన తొలి చిత్రం ముద్దమందారంతోనే విజయాన్ని అందుకున్నారు. కేవలం సినిమాలు చేయడంతోనే తన పని అయిపోయింది అనుకోలేదు జంధ్యాల గారు. ఆయన కారణంగానే హాస్యం కొన్ని తరాలు బ్రతికింది, ఇంకా బతుకుతూనే ఉంది. ఎంతోమంది కమెడియన్స్ని పరిచయం చేశారు జంధ్యాల. నాటి సుత్తి జంట సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రరావు గారి నుంచి కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం గారి పేర్ అహనా పెళ్ళంట సినిమా తర్వాత ఇక ఖాళీ లేకుండా పోయింది కోట గారికి, బ్రహ్మానందం గారికి. అంతా జంధ్యాల గారి కలం నుండి జాలువారిన వారే. ఇలాంటి హాస్యం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది చెప్పండి? అప్పుడెప్పుడో 40 ఏళ్ల కిందట వచ్చిన హాస్యం ఇప్పటికీ అంతే నిత్య నూతనంగా ఉంది అంటే అది జంధ్యాల గారి కలం బలం మాత్రమే, వేరేదేది కానే కాదు. మాట్లాడుకుందాం, ఇంకా వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

అవసరమనుకుంటే పాటల్లో కూడా హాస్యాన్ని క్రియేట్ చేసి నవ్వులు పండించగల గొప్ప దర్శకులు జంధ్యాల గారు. దానికి ఈ పాటే ఉదాహరణ. శ్రీవారి శోభనం అనే సినిమాలో ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేసి ఒక బామ్మతో మనవరాలు చేసే హాస్యమే ఈ పాట. ఇక జానకమ్మ గురించి చెప్పాల్సిన పనే ఉంది. ఆవిడ గొంతులో ఎన్ని విన్యాసాలైనా చేయగలరు. రమేష్ నాయుడు గారి కంపోజిషన్లో వేటూరు గారు రాసిన పాట అది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:47 గుర్తుకొస్తున్నాయిలో జంధ్యాల గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలోని పాటలు వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. జంధ్యాల గారంటే కామెడీ ఒక్కటే కాదు, తన మార్క్ డైలాగ్స్ కూడా. ఆయన కలం నుంచి జాలువారిన డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి సమయం సరిపోదన్నమాట. అన్నీ ఉన్నాయి. దరిద్ర నారాయణుడికి దిక్కుమాలిన స్వరూపం అని వర్ణించిన, పాండురంగారావుని చంటబ్బాయిలో జేమ్స్ పాండ్ చేసిన, హాయ్ హాయ్ నాయకాలో బూతు బూతు బూతు అంటూ విని వినిపించకుండా తిట్టించిన, శ్రీలక్ష్మి గారితో బాబూ చిట్టీ అంటూ పిలిపించిన, చూపులు కలిసిన శుభవేళలో కోటగారితో అచ్చ తెలుగులో మాట్లాడించిన, అది కేవలం జంధ్యాల గారికే సొంతం. అలా అంతలా నవ్వించే ఆయన నుంచే ఆనంద భైరవి లాంటి క్లాసిక్ వచ్చింది. ఈ సినిమాకి ఆయనకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం కూడా దక్కింది. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ గారితో అహనా పెళ్ళంట, రెండురెళ్ళారు, జయమ్ము నిశ్చయమురా, వివాహ భోజనంబు, ప్రేమ జిందాబాద్ లాంటి సినిమాలని తెరకెక్కించారు జంధ్యాల. ఇక చంటబ్బాయి సినిమాలు అయితే శ్రీలక్ష్మి గారు, పొట్టిప్రసాద్ గారి ట్రాక్ అయితే అద్భుతం. ఇప్పటికీ కూడా ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయినా, బోర్ కొట్టినా, హాయిగా నవ్వుకోవాలన్నా ఇలాంటి సీన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో శ్రీలక్ష్మి గారి చేత నేను కవిని కానందవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానందవాణ్ణి రాయెత్తి కొడతా అని, లేకపోతే ఆవిడ చేసే వెరైటీ వంటకాలకి పేర్లు పెట్టాలన్న, అరటిపండు లంబాలంబ బంగాళ భౌభౌ లాంటి వెరైటీ పద ప్రయోగాలు జంధ్యాల గారు సెట్ చేసిన ట్రెండ్ అనమాట. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కెమెరా వెనకే కాదు, కెరీర్ చివర్లో కెమెరా ముందుకు కూడా వచ్చారు. ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు జంధ్యాల గారు, కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. సింహభాగం కామెడీ సినిమాలే చేసినా అందులో వేటికవే ప్రత్యేకం. ఇంటిలిపాది చూసే ఆరోగ్యకరమైన హాస్యం రాసిన ఘనత జంధ్యాల గారి సొంతం. అడపాదడపా జంధ్యాల గారు డబ్బింగ్ కూడా చెప్పేవారు. భామనే సత్యభామనే సినిమాలో జమినీ గణేశన్కి, ఇద్దరు సినిమాలో ప్రకాష్ రాజ్కి చాలా అద్భుతంగా డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్నారు. ఆయన గొంతులో గాంభీర్యంతో పాటు ఒక తీయదనం ఉంటుంది. ఎంత విన్నా బోర్ కొట్టని వాయిస్ జంధ్యాల గారిది. 2001 జూన్ 19 కేవలం 50 సంవత్సరాల వయస్సులో ఈ లోకం నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు జంధ్యాల గారు. కానీ ఆయన సినిమాలు చూసి నవ్వుకునే ప్రతి ప్రేక్షకుడి చిరునవ్వులో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు. అందుకే ఆయన అన్నట్టు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. కాదంటారా? ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతంలో తరువాత వినబోతున్న గీతం స్వరాభిషేకం సినిమాలోంచి. విద్యాసాగర్ గారి సంగీత సారథ్యంలో వేటూరి గారి సాహిత్యం, శంకర్ మహాదేవన్, సుజాత పాడిన పాట.

0: టెరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం వింటున్నారు. కృష్ణతత్వాన్ని ముడుచుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. కృష్ణతత్వం అంటే జీవితాన్ని సీరియస్గా మాత్రమే చూడడం కాదు. కృష్ణుడు నవ్వుతాడు, ఆటపాటల్లో పాల్గొంటాడు, స్నేహాన్ని ఆస్వాదిస్తాడు, అవసరమైనప్పుడు ధర్మం కోసం నిలబడతాడు. ఈ జీవన శైలి కూడా మన సినిమా పాటల్లో తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక పాట ఉంది, నాలో ఉన్న ప్రేమ సినిమాలోంచి. సిరివెన్నెల గారి సాహిత్యం, కోటి గారి సంగీత సారథ్యంలో బాలుగారు, చిత్రగారు పాడిన ఈ అద్భుతమైన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడిచిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई. हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
3: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं, वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర, దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్ట్రపతి మనాలిలోని ప్రసిద్ధ హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా మనాలి, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈ రోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
4: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to

0: 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by a majority of 4-2.
1: ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20లు, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ఈట్ ఫిట్ వింటారు, వ్యాఖ్యానం ఆర్జే రేణు.
1: మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒకటే వాకింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేయడం వల్ల సన్నబడ్డావా అంటే లేదు లేదు నేను రైస్ మానేసాను అందుకే సన్నబడిపోయాను అని చెప్పింది పక్కింటి పంకజం. ఈ కన్వర్షన్ నేను వాకింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నది. నిజమే, అన్నం తింటే లావైపోతారా, బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా, రాత్రిపూట అన్నం అస్సలు తినకూడదా, ఇలాంటి మాటలు మనం ఎన్నిసార్లు విన్నాం. కానీ అసలు నిజం ఏంటి? నిజంగానే మనం తినే అన్నమే మన బరువు పెరగటానికి కారణమంటారా, లేక అన్నం మీద మనం వేసుకున్న ఈ బ్లేమ్ అంతా కాస్త ఎక్కువైందా? ఒకసారి ఆలోచించండి, మీకు అన్నం అంటే ఎంత ఇష్టం? వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని పైన ఒక చిన్న చెంచా నెయ్యి, పక్కన ఆవకాయ. అయ్యయ్యో, చెప్తుంటేనే నాకు కూడా నోరు ఊరుతోంది. సరే, ఈరోజు మనం అన్నం గురించి భయపడకుండా అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. హాయ్ హాయ్, నమస్తే, నేను ఆర్జే రేడు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఇవాల్టి సెగ్మెంట్కి స్వాగతం అండి. చాలా సింపుల్ టాపిక్ ఇవాళ మాట్లాడుకుంటున్నాము, అన్నం తింటే బరువు పెరుగుతామా అని దాని గురించి. ఈరోజు మన టాపిక్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలామందికి చాలా చాలా ఇంపార్టెంట్. అన్నం తింటే లావ్ అయిపోతారా, ఏంటి నిజం? మీలో ఎంతమంది అన్నం లేకపోతే భోజనం చేసిన ఫీలింగ్ రాదు అని అనుకుంటారు? అందులో ఫస్ట్ నేనే ఉంటాను. నిజమండి బాబాయ్, మధ్యాహ్నం అన్నం తినకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే ఉండదు. మీలో చాలామంది ఇది వినే ఉండింటారు కదా, నేను అన్నం తగ్గించడం వల్లే బరువు తగ్గాను అని. బరువు తగ్గాలి కాబట్టి అన్నం తగ్గించేశాను అనడం కంటే ఎంత క్వాంటిటీ తగ్గించేశారో ఒకసారి వాళ్ళని ఏమైనా అడిగారు?

ఇంకొంతమంది అయితే నేను అన్నం మానేశాను కానీ బరువు మాత్రం తగ్గలేదు అని కూడా చెప్తూ లాస్ట్ కి ఇంకా వాళ్ళకి పాపం చెప్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తుందేమో. మరి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అన్నం తిన్నందుకే మనం లావు అవుతామా? సమాధానం, కేవలం తినడం వల్లే లావు అవుతాం అనడం సరైంది కాదు. మన అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయి. అంటే రోజువారీలో మనం తీసుకునే పరిమాణం, శారీరక చలనం, జీవన శైలి ఇలాంటివన్నీ అంశాలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అంటే అన్నం ఒక్కటే విలన్ కాదు, మన ప్లేట్లో ఉన్న మొత్తం కథను చూడాలి. ఇప్పుడు ఆ కథ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ప్రతిరోజు అన్నం తింటాడు, కానీ పోర్షన్ మాత్రం పరిమితంగా ఉంటుంది. అందులో పప్పు, కాయగూరలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్తో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నాడు అనుకోండి. రోజంతా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తాడు. ఇంకొక వ్యక్తి అన్నం మానేశాడు, కానీ రోజంతా బిస్కెట్స్, బేకరీ ఫుడ్స్, ఫ్రైడ్ స్నాక్స్, షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నాడు. వీళ్ళిద్దరిలో హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ ఎవరిది చెప్పండి? ఫస్ట్ పర్సన్దే కదా. సో మనం బరువు తగ్గాలి అనుకుంటే అన్నం మానేయాలి అనేదే సూపర్ సొల్యూషనా? కానే కాదు.

ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. మనం అన్నంలో ఏమున్నాయో చూసుకోవాలి. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి అవసరమైనవి, శక్తిని అందించే ముఖ్యమైన న్యూట్రియంట్. మనం నడవాలి, పని చేయాలి, ఆలోచించాలి, రోజువారి పనులు చేయాలి, వీటన్నింటికి ఎనర్జీ అవసరమా లేదా? కాబట్టి కార్బోహైడ్రేట్ అంటే చెడ్డది అని కానే కాదు. అసలు విషయం ఎంత తీసుకున్నాం, మొత్తం డైట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి మీకు, మీరు భోజనాన్ని కూర్చున్నప్పుడు మీ ప్లేట్ ఎక్కువగా ఏమున్నాయి? అన్నం ఉందా, కాయగూరలు ఉన్నాయా, పప్పు ఉందా, పెరుగు ఉందా? అంటే ఏమంటారు, ఏమైనా సరే ఆకలిస్తుందంటే ముందు అన్నం పెట్టు అంటాం, కానీ ముందు కూర పెట్టు అంటామా? అనం కదా. కాబట్టి అన్నం అనేది మనకు ఒక ఎమోషన్, దాన్ని మానేసి మనం బరువు తగ్గాలి అంటే కొంచెం కష్టమే, కానీ అది కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. అది ఎలా?

మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కొంతమంది ప్లేట్లో అన్నం అంతా కొండలాగా ఉంటుంది, పక్కన కూర మాత్రం చిన్న ఐస్లాండ్ లాగా ఉంటుంది. మనం ఇక్కడే ఒక చిన్న చేంజ్ చేసుకోవాలి. ప్లేట్లో అన్నం ఉండొచ్చు, కానీ కూరగాయలు, పప్పులు లేదా ఇతర ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ పెరుగు, మజ్జిగ ఇలాంటి ఫుడ్స్కి కూడా చోటు ఇవ్వాలి. ఎందుకంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఒక్క ఫుడ్తో తయారయ్యేదే కాదు, మనం అన్నంతో ఏం తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.

అన్నం తింటే లావైపోతామా, బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే చాలా మందికి ఉండే ఒక ఫేమస్ క్వశ్చన్ చెప్పన్నా, రాత్రి అన్నం తింటే లావైపోతారా? కామనే కదా, రాత్రి అన్నం తిన్నంత మాత్రాన ఆటోమేటిక్గా లావైపోరు అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే రాత్రిపూట చాలా మంది ఎక్కువగా తినటం, స్నాక్స్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల రోజు తీసుకునే క్యాలరీస్ పెరిగిపోవచ్చు. అందుకే రాత్రి అన్నం తినకూడదు అని కొంతమంది రూల్ పెట్టేసుకుంటారు. పెట్టుకోవచ్చు, అది కొంతమందికి కరెక్ట్ కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. కాకపోతే మీ మొత్తం డైట్, ప్రోటీన్ సైజ్, లైఫ్ స్టైల్ని చూసుకోండి. అంటే రాత్రి అన్నం తినొచ్చా తినకూడదా అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. రాత్రి కాబట్టి అన్లిమిటెడ్ బఫెట్కి కొంచెం దూరంగా ఉండండి. పోర్షన్ కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇప్పుడు మరో క్వశ్చన్ కూడా మనం ఫేస్ చేయాలి. ఎలా అంటారా, సరే ఎవరైనా నన్ను అడిగారనుకోండి, నేను అన్నం మానేశాను కానీ బరువు తగ్గట్లేదు ఎందుకు అని దిగాలుగా చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళని మనం అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటో తెలుసా, అన్నం మానేశారా మీరు మిగతా రోజంతా ఏం తింటున్నారు అని. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగి చూడండి. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఈవినింగ్ 4 దాటిన తర్వాత టీతో బిస్కెట్స్, డిన్నర్లో ఫ్రైడ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటున్నారా లేదా, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉందా లేదా. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒక్క ఫుడ్ గురించే కాదు, మొత్తం లైఫ్ స్టైల్ గురించి అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మన ఈట్ ఫిట్లో ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, అది టిప్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చెప్తా ఈ పాట తర్వాత.

ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జరేను. కొన్ని అపోహలుంటాయి, అవి నిజమా అబద్ధమా అనేది మనకు తెలీదు, కానీ ఎవరో చెప్తారు, మనం పాటించేస్తూ ఉంటాం. కొంతమంది రైస్ మానేసి సన్నబడిపోయారని మనం కూడా ఫాలో అవుదాం అనుకుంటే అస్సలు కాదు. ఏదైనా మీరు ఫాలో అయ్యే ముందర ఒకసారి మీ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసే ఫాలో అవ్వండి. అన్నం తింటే లావు అనేది ఒక అపోహగా పెట్టుకుంటారు. బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలి అనే రూల్ కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం, పోర్షన్ సైజ్ అనేది చాలా చాలా అవసరం. రెండు సార్లు చెప్తున్నానంటే ఇంకెంత అవసరమో ఆలోచించండి. సో రాత్రి అన్నం తింటే తప్పనిసరిగా లావు అవుతాం అనేది లేదు, తినకపోయినా లావు అవుతాము అనేది లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన లంచ్లో డిన్నర్ ప్లేట్లో ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అన్నం ఎంత ఉంది, కూర ఎంత ఉంది, ప్రోటీన్ సైజ్ ఎంత ఉంది. మీరు చాలా తొందరగా తింటున్నారా, తిన్న తర్వాత వెంటనే పడుకుంటున్నారా, లేక కొంత మూమెంట్ అనేది ఉందా. మీ ప్లేట్ని మీరు ఒకసారి జడ్జ్ చేయండి, ఇతరులను కాదు ప్లేట్ని. ఎందుకంటే హెల్దీ ఈటింగ్లో మొదటి స్టెప్ అవేర్నెస్. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మనం చాలాసార్లు అన్నం అని ఒకే మాటలు చెప్తాం, కానీ రైస్ రకాలు, ప్రాసెసింగ్ విధానం, కుకింగ్ విధానం వంటి వాటితో న్యూట్రిషనల్ ప్రొఫైల్లో తేడాలు కూడా ఉండొచ్చు. సరే, వైట్ రైస్ తినొద్దు అనుకుంటారు కదా, నెక్స్ట్ ఏంటి, బ్రౌన్ రైస్, ఆ తర్వాత రెడ్ రైస్, బ్లాక్ రైస్. హో, ఫైబర్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి, ఇదే కదా. బ్రౌన్ రైస్ తింటే ఎంత తిన్నా లావు కారు అని అనుకోవడం కూడా తప్పే. ఏ ఫుడ్ అయినా పోర్షన్ ముఖ్యం, కాబట్టి రైస్ మార్చడం మాత్రమే కాకుండా మొత్తం ఈటింగ్ ప్యాటర్న్ ని చూడాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈటింగ్ ప్యాటర్న్. మన సౌత్ ఇండియన్ తెలుగు హౌస్ హోల్డ్స్ లో అన్నానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పప్పన్నం, పెరుగన్నం, పులిహోర, సాంబారన్నం, పప్పుచారన్నం, ఆవకాయ అన్నం, ఓహో, అన్నం తాలింపు పెట్టి కూడా రకరకాలుగా మనం తింటూనే ఉంటాం. మనకు అన్నంకి కాంబినేషన్ ఉన్నా లేకపోయినా అన్నంలో కాస్త మజ్జిగ, ఓ చిన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇదే కదా రైతులకి ముఖ్యాహారం, పొలంలో పనిచేసే వాళ్ళు అలాంటి అన్నం తినే కదా. గట్టిగా ఉన్నారు, ఉక్కులా ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, ఎండనక వాననక, మరి అన్నం తింటే నిజంగానే లావు అవుతారా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏ

అమ్మ చేతి పప్పన్నం, అమ్మమ్మ పెట్టిన పెరుగన్నం, వేసవిలో మజ్జిగన్నం, ఇవన్నీ ఫుడ్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు, వాటిని బ్యాలెన్స్గా తినడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో అన్నం లేకుండా భోజనం చేయలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టక్కుని చెప్తారు భోజనం కాకుండా చపాతీలు తిన్నామని. మనకి అన్నం కాదు అంటే సెకండ్ ఆప్షన్ కనిపించేది చపాతీలు మాత్రమే కదా. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా, మీ ఫేవరెట్ అన్నం కాంబినేషన్ ఏంటి? పప్పన్నమా, పెరుగన్నమా, సాంబార్ అన్నమా, పప్పుచారు అన్నమా, ఆవకాయ అన్నమా? మీరు ఏది చెప్పినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫేవరెట్ ఫుడ్ ఉండడం తప్పు కాదు, పోర్షన్ బ్యాలెన్స్, ఓవరాల్ లైఫ్ స్టైల్ మీద దృష్టి పెట్టాలి. అన్నంలో ప్రధానంగా ఏముంటుంది అనుకుంటాం మనం? విటమిన్స్ ఉంటాయా, ప్రోటీన్ ఉంటుందా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా? ఎందుకు అసలు అన్నాన్ని వద్దనుకుంటున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఆ కార్బోహైడ్రేట్స్ మన ఆరోగ్యానికి మంచివి కావు అని ఒక అపోహ మనకి. దాని నుంచి బయటకు రండి అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీరు రైస్ తీసుకోండి, అది వైట్ రైస్ అయినా పర్వాలేదు, కానీ అందులో మీరు ఎంత పోర్షన్ ప్రోటీన్ యాడ్ చేశారు, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేశారు అనేది. ఇక ఇందాక మనం మాట్లాడుకున్న రెండో క్వశ్చన్, రాత్రి అన్నం తింటే తప్పనిసరిగా లావు అవుతారా? ఆన్సర్ కాదు. మీల్ టైమింగ్ అంటే మొత్తం డైట్ ప్యాటర్న్, ఎనర్జీ ఇంటేక్, లైఫ్ స్టైల్, ఈ అంశాలన్నీ తీసుకోవాలి. ఇంకా ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, వాటికి ఆన్సర్స్ నేను చెప్తూనే ఉంటాను. అయితే అన్నం మాత్రమేనా, అన్నంతో మాత్రం ఇంకేదైనా కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలా అంటే లైక్ పప్పు, కాయగూరలు ఇలాంటి ఫుడ్స్ అన్ని కరెక్టేనా అంటే అన్నంతో పాటు వెరైటీ ఉండడం చాలా చాలా ముఖ్యం అని. అండ్ ఒక ఫుడ్ హెల్దీ అని చెప్పేటప్పుడు కేవలం ఆ ఫుడ్ పేరు చూస్తే సరిపోతుందా? కాదు కాదు, పోర్షన్, ప్రిపరేషన్, మొత్తం మీల్ అన్ని చూడాలి.

ఈరోజు ఈట్ ఫిట్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో అపోహల గురించి మనం క్లారిఫికేషన్ చేసుకున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణ దేవితో సమానంగా మనం అన్నాన్ని చూస్తాం. రెండు మెతుకులు కింద పడ్డా కూడా అవి వేరుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకుంటాం కదా. పిల్లలకి కూడా అన్నం కింద పోయకుండా తినడం నేర్పిస్తూ ఉంటాం. అన్నంతో పాటు మనకు ఏది ముఖ్యమో అది యాడ్ చేసుకుందాము. అన్నం జీరో, షుగర్ జీరో, స్నాక్స్ జీరో, ఫేవరెట్ ఫుడ్ జీరో అని కాదు. బ్యాలెన్స్, బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆకలి లేకపోయినా ప్లేట్లో ఉంది కదా అని తినటం కాదు. మన ఆకలిని గమనించండి. మనం ఏ తింటే మన గట్ హెల్త్ బాగుంటుందో ఆలోచించండి. అన్నం లేదు, అన్నంకి సస్టైనబుల్ అప్రోచ్ ఏముంది ఆలోచించండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా అన్నిటినీ జీరో చేసుకోవద్దు. హెల్దీ ఈటింగ్ అంటే మనకు నచ్చిన ఆహారాన్ని కూడా సరైన పరిమాణంలో సరైన బ్యాలెన్స్తో తీసుకుంటూ లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయగల లైఫ్ స్టైల్. అందుకే ఈరోజు నుంచి అన్నం కనిపిస్తే భయపడకండి, అలాగే అన్నం ఉందని అన్లిమిటెడ్గా తినకండి. మీ బాడీకి అవసరమైన ఆహారాన్ని మీ లైఫ్ స్టైల్కి సరిపోయే పరిమాణంలో తీసుకోండి. ఒకవేళ మీకు బీపీ, షుగరు, మెటబాలిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో, మీకు డైటరీ నీడ్స్ ఏం ఉన్నాయో తెలుసుకుని డాక్టర్ని కలిసి ఒక న్యూట్రిషనిస్ట్ని కలిసి వాళ్ళ సలహాలు తీసుకున్నాకే ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. అదే ఈట్ ఫిట్ చెప్తోంది.

ఈ రోజు మన ఈట్ ఫుడ్ లో మనం తెలుసుకున్న అసలు నిజం ఏంటి అంటే, అన్నం తింటే లావు అనేది చాలా సింపుల్ స్టేట్మెంట్, కానీ నిజమైన న్యూట్రిషన్ అంత సింపుల్ కాదు. మన బరువు, ఆరోగ్యం మీద మొత్తం ఆహారం, పోర్షన్ సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, లైఫ్ స్టైల్ వంటి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి అన్నాన్ని విలన్ చేయకండి, మీ ప్లేట్ ని బ్లేమ్ చేయకండి, మీ బాడీని రెస్పెక్ట్ చేయండి, ఫుడ్ ని ఎంజాయ్ చేయండి, కానీ అవేర్నెస్ తో ఎంజాయ్ చేయండి. ఈ రోజు మీ మీల్ ప్లేట్ ని చూసి ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి, నా ప్లేట్ లో అన్నం మాత్రమే ఉందా, లేక నా బాడీకి కావాల్సిన వెరైటీ కూడా ఉందా? ఆ ఒక్క ప్రశ్న మీ ఈటింగ్ హ్యాబిట్ గురించి చాలా నేర్పిస్తుంది. మరి అన్నం మీద భయం వద్దు, పోషన్ మీద అవగాహన కావాలి, ఫేవరెట్ ఫుడ్ మీద గిల్ట్ వద్దు, బ్యాలెన్స్ ఉండాలి. హెల్దీ లైఫ్ అంటే ఫుడ్ ని వదిలేయడం కాదు, ఫుడ్ తో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.

0: ఇంతవరకు మీరు ఆర్జే రేణు వ్యాఖ్యానంలో ఈట్ ఫిట్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవను పురస్కరించుకుని సేవా జ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవా జ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్లో సేవా జ్యోతి యాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభావేదికపై సేవా జ్యోతిని ప్రతిష్ఠించి మోదీ వర్చువల్ సందేశాన్ని వీక్షించిన అనంతరం 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం నాయకులు కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సేవా జ్యోతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 సుదీర్ఘ ప్రజాసేవను, వికసిత్ భారత్ 2047 సాధన కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రజలంతా గుర్తించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తారు.

0: ఈ సేవాజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవాజ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతోందని నాయకులు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుని నిరంతర సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సేవ సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకొస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో ప్రధాని మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి వచ్చిందో తెలుసుకుందాం.
1: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోట్లాది భారతీయుల చిరకాల స్వప్నం. ఆ కళ సాకారం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. రామమందిరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన దేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్దమైన జీవనం, సేవాభావం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరం దేశ ప్రజల విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ చారిత్రక ఘట్టం పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన రంగు లక్ష్మీ నరహరి తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
2: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం భారతీయ నాగరికత చైతన్యానికి ఒక ప్రతీకాత్మక పునరుజ్జీవనం. శ్రీరాముడు కేవలం ఒక ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయం, త్యాగం వంటి ప్రజా సంక్షేమం వంటి విలువలకు ప్రతిరూపం. శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక స్మృతి, ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అయోధ్యలో రామ మందిరం ఆవిర్భావం మన దేశ వారసత్వానికి మరోసారి గుర్తు చేస్తుంది. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షకు అనుగుణంగా రామ మందిర నిర్మాణం పూర్తి కావడం భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచి రామ మందిరం ద్వారా భారతీయ సంస్కృతిలోని సమన్వయము, సేవాభావము, సత్యనిష్ట, ధర్మబద్ధత వంటి శాశ్వత విలువలు కొత్త తరాలకు చేరాలని ఆకాంక్షిద్దాం. ఇదే నిజమైన నాగరికత చైతన్యానికి పునరుజ్జీవనం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, రోహన్ రెడ్డి కూడా హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, టీడబ్ల్యూయూ కూటమి అభ్యర్థులకు బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. కూటమి విజయం సాధిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తామని తెలిపారు.
3: ఇక్కడ మంచిర్యాలలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో చర్చించి వాళ్ళతో టైప్ కూడా చేసుకుంటాం. అంతేకాక మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిర్యాలలో వస్తుంది, కార్మికులు అక్కడ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.
0: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని ముది మాణిక్యంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొల్లం అన్న పల్లె పల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, పశు వైద్య శిబిరాలను పరిశీలించిన అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన మంత్రి మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, మెరుగైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో ప్రజా ప్రతినిధులతో కలిసి 14.20 కోట్ల రూపాయల రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ద్వారా మానాలకు తాగు, సాగునీరు అందిస్తామని, పోడుపట్టాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం

కృషి చేస్తోందని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 31 లక్షలతో నిర్మించే రహదారి నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, సింగరేణి 70 మిలియన్ టన్నుల లక్ష్యం నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే నూతన గనుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో నూతన గనులు తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున కళలు సాంస్కృతిక రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజ శ్రేయస్సుకు దేశాభివృద్దికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు కల్పిస్తున్న విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో వ్యత్యాసం ఉన్న 45 ఎకరాల భూమి గుర్తింపుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ సర్వేలో తేలే భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీని నిర్మించి వచ్చే జూన్ 2 నాటికి పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, మల్లన్న సాగర్ నీటిని అక్రమంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవాజ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 45 సెకండ్లు. మరి కాసేపట్లో వింటారు చైతన్య స్ఫూర్తి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: లక్ష్మీ ప్రియాంక సాహిత్యం సిద్ శ్రీరామ్ పాడిన పాట అర్ధశతాబ్దం సినిమా నుంచి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచన.

129 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు, విత్ మీ ఆర్జే పవన్. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ఎస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. స్వాతంత్ర్యోద్యమంలో మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వారి కోసం ఝాన్సీ అనే ఒక రెజిమెంట్ని కూడా స్థాపించారు నేతాజీ. మరి ఆ మహిళా రెజిమెంట్కు క్యాప్టెన్ హోదాను సంపాదించి ఎంతో మంది మహిళలను ఇండియన్ నేషనల్ ఆర్మీలో భాగస్వాములు చేసి వారిలో జాతీయ భావాన్ని నింపిన, సేవాభావానికి మరో పేరుగా నిలిచిన ఒక స్త్రీమూర్తి గురించి ఇవాళ చైతన్య స్ఫూర్తి. ఆవిడే క్యాప్టెన్ లక్ష్మీ సెహగల్ గారు. మరి వారి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఆవిడ సాధించిన విజయాలు, ఇతర మహిళలకు కలిగించిన స్ఫూర్తి, ఈనాటి చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

1:37 స్టూడియో క్లాక్లో చైతన్య స్ఫూర్తిలో క్యాప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీ సెహగల్ గారి పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆవిడ సేవాభావం, దేశం కోసం చేసిన పోరాటం. 1938లోనే ఆవిడ MBBS పూర్తి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆనాటి బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే, వైద్య విభాగంలోని మహిళలను మిలిటరీ వైద్యశాలకు తరలించారు. అండ్ ఆ సమయంలోనే సింగపూర్ వెళ్ళి అక్కడ పేద ప్రజలకు సేవలు అందించారు లక్ష్మీ సెహగల్. అంటే అప్పట్లో ఆడవాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉండేవి. వాళ్ళు వంటిల్లు దాటి రావాలంటేనే అతి కష్టం మీద బయటకు వచ్చేవాళ్ళు అనమాట అప్పట్లో 1938లో. ఆ సమయంలోనే ఆవిడ MBBS చదివారంటే ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ లేడీనో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ సింగపూర్ వెళ్ళి చాలామంది ఈ పూర్ పీపుల్కి సర్వీస్ చేశారు. సింగపూర్లోనే లక్ష్మీ సెహగల్ గారు సుభాష్ చంద్రబోస్ గారిని కలవడం జరిగింది. మరి బోస్ గారిని కలిసిన తర్వాత లక్ష్మీ సెహగల్ గారి లైఫ్ ఎలా టర్న్ అయింది మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం సిరివెన్నెల గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ కల్పన పాడిన పాట వచ్చేస్తోంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ దేశభక్తి గురించి, అలాగే ఏదైనా చెయ్యాలి దేశం కోసం, సాధించాలి అందరిలా కాదు, అంటే కేవలం ఒక అమ్మాయిని అనే లేకపోతే ఒక స్త్రీని అని చెప్పి నేను ఎందులోనూ తక్కువ కాదు, పురుషులతో సమానంగా నేను కూడా మిలిటరీలో దేశ సేవ చేయగలను అనే సంకల్పాన్ని చిన్నప్పటి నుంచే ఆవిడ అలవాటు చేసుకున్నారు. అండ్ సింగపూర్లో నేతాజీ గారిని కలిశానని చెప్పాను కదా లక్ష్మీ సహగల్ గారు, ఆ టైంలో నేతాజీ గారితో తను కూడా బ్రిటిష్ వారితో యుద్ధం చేసి నా దేశానికి స్వాతంత్రం తేవాలి అనే కోరికను వెలిబుచ్చారు బోస్ గారి ముందు. దానికి సుభాష్ చంద్రబోస్ గారు చాలా సంతోషించి ఝాన్సీ రెజిమెంట్ ఏదైతే ఉందో, మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్కి లక్ష్మీ సహగల్ గారిని క్యాప్టెన్గా నియమించారన్నమాట. లక్ష్మీ సహగల్ గారు నేతృత్వం వహించిన రెజిమెంట్ కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా దళంగా ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్రం కోసం తనవంతుగా ముందుండి కొట్లాడిందన్నమాట. అప్పట్లో లక్ష్మీ సహగల్ గారి ధాతృత్వం, ఆవిడ వీరత్వం అక్కడే మనకు కనిపిస్తుంది. ఎంతోమందికో స్ఫూర్తిని కలిగించే ఇలాంటి మహిళా మణుల గురించి తెలుసుకోవడం నిజంగా మనం కూడా ఎంతో చాలా నేర్చుకోవాలి ఇలాంటి వీర వనితల నుంచి. కాబట్టే చైతన్య స్ఫూర్తులు ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: ఫిదా సినిమా నుంచి విన్న పాటది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం, వనమాలి గారి సాహిత్యం, సింధూరి విశాల్, శ్రీనవ్ రాజ్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: సర్కార్ వారి పాట సినిమాలోంచి విన్నారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, సిద్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం థమన్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1945లో బ్రిటిష్ వారు లక్ష్మీ సహగల్ గారిని బంధించి బర్మాలో సంవత్సరం పాటు హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడ ఇండియా తిరిగి వచ్చేశారు. స్వాతంత్రం తర్వాత ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఐద్వాలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 1971లో సిపిఎం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు లక్ష్మీ సహగల్ గారు. లక్ష్మీ సహగల్ గారి తండ్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారంట, నా పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని. తన తండ్రి మాటను నిజం చేస్తూ తాను జీవించి ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడలేదు. 2012 జూలై 23న నిండైన జీవితాన్ని చూసి 97 సంవత్సరాల వయస్సులో ఆవిడ అనంతలోకాలకి తరలి వెళ్ళిపోయారు. అయినా కూడా ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచి ఎప్పటికీ లక్ష్మీ సహగల్ అంటే ఒక తెగింపు, ఒక దేశభక్తి కలిగిన వీర వనిత అని ఎప్పటికీ గుర్తొచ్చే పేరే లక్ష్మీ సహగల్ గారు. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 2:15 దాటి 30 సెకండ్లు అవుతోంది. వెల్కమ్ టు మెలోడీ టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ప్రతిరోజు మెలోడీ టైంలో మంచి మంచి మెలోడీ సాంగ్స్ వింటూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని అలా అలా ఎంజాయ్ చేసే టైం కదా ఇది 2:15 to 3 మధ్యలో. మరి ఇవాళ కూడా అలాంటి మెలోడియస్ సాంగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అలాగే ఇవాళ అక్టోబర్ 7 ఒక స్పెషల్ డే, వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం. పత్తి అనేది లేకపోతే మనకి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోటీ మకాన్తో పాటు కపడా, కపడా లేకపోతే అంతా గడబడ అయిపోతుంది కదా. కాబట్టి మనం బట్టలు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా పత్తి పంట ఉండి తీరాల్సిందే. మరి పత్తి దినోత్సవం సందర్భంగా ఈరోజుకున్న స్పెషాలిటీ గురించి మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ మెలోడియస్ సాంగ్స్ వింటూ అలా అలా ఎంజాయ్ చేసేద్దాం ఈ 45 నిమిషాలని. మరి ముందుగా మీ అందరి కోసం గోవిందా గోవిందా సినిమాలోంచి రాజ్ కోటి గారు కంపోజ్ చేసిన పాట చేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 102.8 MHz పై మెలోడీ టైంలో ఉన్నాం మనం. మెలోడీ టైంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వినబోతున్నాం, వింటూ ఉన్నాం. అండ్ ఇవాళ వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. అసలు ఈ ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించాలి అనే ఆలోచన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, పశ్చిమాఫ్రికాలోని 4 పత్తి ఉత్పత్తి చేసే దేశాలైన బెనిన్, బుర్కినా ఫోసో, చాడ్ అండ్ మాలి చొరవతో ఈ వరల్డ్ కాటన్ డే నిర్వహించాలి అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. వీటిని కాటన్ ఫోర్, C4 దేశాలు అని పిలుస్తారు. ఈ దేశాలు పత్తి ఉత్పత్తి చేసే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే కాటన్ ప్రొడక్షన్ని ప్రోత్సహించడానికి ఈ వరల్డ్ కాటన్ డేని ప్రపోజ్ చేశాయన్నమాట. ఏవి ఈ 4 దేశాలు? మొదటి వరల్డ్ కాటన్ డేని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO 2019లో జెనీవాలో నిర్వహించింది. అక్కడ స్టార్ట్ అయింది ఈ వరల్డ్ కాటన్ డే 2019. అంటే గత 7 సంవత్సరాలుగా ఈ ప్రపంచ పత్తి దినోత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం అన్నమాట. మాట్లాడుకుందాం మెలోడీ టైంలో. నెక్స్ట్ మీకోసం మెలోడియస్ సాంగ్ వచ్చేస్తోంది. శ్రీ సీతారాముల కళ్యాణం చూతాము రారండి సినిమాలోంచి. ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేస్తున్న పాట, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు సునీత గారు పాడారు. స్టే ట్యూన్డ్.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషంతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్.
2: మెలోడీ టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 2:31 క్రాస్ చేసి 38 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో వరల్డ్ కాటన్ డే ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, మీకు గుర్తుంటే లాస్ట్ కూడా ఈ వరల్డ్ కాటన్ డే రోజు మనమే మాట్లాడుకున్నాం, నేనే ఆ రోజు ఆన్ ఎయిర్లో ఉన్నాను, నాకు బాగా గుర్తుంది. అండ్ ఈ కాటన్ డేకి సంబంధించి లాస్ట్ ఇయర్ థీమ్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్స్, మన జీవితాల ఫ్యాబ్రిక్ అనే థీమ్ని చేశారు. ఈ ఇయర్ అయితే దాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే కాటన్ ఫర్ గుడ్ బిల్డింగ్ ప్రాస్పెరిటీ త్రూ ట్రేడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పార్ట్నర్షిప్. అంటే తెలుగులో మంచి కోసం పత్తి, వాణిజ్యం రూపాంతరం మరియు భాగస్వామ్యం ద్వారా సమృద్ధిగా పత్తిని నిర్మించడం, అంటే దాని ప్రొడక్షన్ని పెంచడం, ఇలా ఒక థీమ్ని తీసుకోవడం జరిగిందనమాట వరల్డ్ కాటన్ డే సందర్భంగా. అలానే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బట్టలు అలాగే ఇతర వస్తువుల్ని ఈ సహజ ఫైబరే అందిస్తూ ఉంటుంది. ఇంకా ఈ థీమ్ ఏం చెప్తుందంటే, పత్తి అనేది తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జనాభాకి బట్ట కావాలి అంటే మరి ఎంత పత్తిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఉపాధి మరియు జీవనాధారాన్ని అందిస్తుందన్నమాట ఈ పత్తి. కాబట్టి ఈ ఇయర్ థీమ్ చెప్పే సందేశం ఏంటంటే, ఈ మిలియన్ల మంది ప్రజలకు ఉపాధి మరియు జీవనాధారాన్ని అందించే ఈ పత్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలి, అలాగే ముందు ముందు ఈ పత్తి ప్రొడక్షన్కి సంబంధించి అలాగే ఎంత నీడ్ ఉంది ఇవన్నీ కూడా చర్చిస్తారు ఈరోజు సందర్భంగా. ఈ పత్తికి సంబంధించి మాట్లాడుకుందాం ఇంకొక మెలోడియస్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం వీఆర్ ఇన్ మెలోడీ టైమ్. వరల్డ్ కాటన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. కాటన్ ప్రతిరోజు మనల్ని తాకుతుంది. వితౌట్ కాటన్

అసలు మన రోజే గడవదు. కాటన్ లేకుండా అసలు మన రోజుని మనం ఊహించుకోలేం. మన దినచర్య కాటన్ లేకుండా గడవను కూడా గడవదు కదా. మరి ఇది మహిళలు మరియు వారి కుటుంబాలతో సహా లక్షలాది మంది చిన్న వ్యాపారులు మరియు కార్మికులకు లైవ్లీహుడ్ టూల్గా కూడా ఉంది. అండ్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఈ కాటన్ ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ వరల్డ్ కాటన్ డే వేడుకలు రోమ్ నగరంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAQ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి. నెక్స్ట్ జనరేషన్ వాయిస్లో భాగంగా కాటన్ని డిజైన్గా మార్చడం అనే కార్యక్రమంలో చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ అలాగే యువ డిజైనర్లు విద్యార్థులు ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేస్తారు. భవిష్యత్ కాటన్ గురించి అలాగే కాటన్ ఇండస్ట్రీలో తీసుకురావాల్సిన కొత్త కొత్త మార్పుల గురించి, ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తోంది కాబట్టి దాన్ని ఎంతవరకు ఇందులో మనం ఇండల్ చేయొచ్చు, దాని ద్వారా కాటన్కి సంబంధించిన డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, కొత్త కొత్త డిజైన్స్ని ఎట్లా మనం తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడతారు సుదీర్ఘంగా వరల్డ్ కాటన్ డే సందర్భంగా. మాట్లాడుకుందాం ఇంకా సత్యం సినిమాలోంచి చక్రి గారి కంపోజిషన్లో వేణు పాడిన పాట వచ్చేస్తోంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

2:46 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో మెలోడీ టైంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వింటూ వరల్డ్ కాటన్ డే సందర్భంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 75 పైగా దేశాల్లో ఈ పత్తిని సాగు చేస్తూ ఉన్నారు. బట్టలు ఆహారం రెండింటిని అందించే ఏకైక పంట పత్తి. పత్తి గింజల నుంచి వంట నూనె, పశువుల దాణా ఉత్పత్తి అవుతాయి కదా. అండ్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే, శాస్త్రీయంగా మాట్లాడుకుంటే గనక రైతుకి మాత్రమే తెలిసిన కొన్ని అంశాలు అవి ఒకసారి అవి కూడా మనం మాట్లాడుకోవడం ఈరోజు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ కాండం ఆకులను ఇంధనంగా కూడా వాడుకుంటూ ఉంటారు కదా. అయితే ప్రపంచంలో వ్యవసాయ యోగ్యమైన భూముల్లో కేవలం 2.1% విస్తీర్ణంలోనే ఈ పత్తి పంట సాగవుతున్నా కూడా 27% వస్త్ర అవసరాల్ని ఈ పత్తి పంటే తీరుస్తోంది. 10 కోట్లకు పైగా కుటుంబాలు పత్తి సాగులోనే నిమగ్నమయ్యాయి. లక్షల మంది పేద గ్రామీణ మహిళలతో పాటు ఈ చిన్న కమతాలు కలిగిన రైతుల కూలీలకు కూడా ఈ పత్తి రంగమే ప్రధాన జీవనోపాధి. ప్రపంచంలో 3.24 కోట్ల హెక్టార్లలో ఈ పత్తి సాగవుతుంటే 1.30 కోట్ల హెక్టార్లలో మన ఇండియా, ఐ రిపీట్, మన ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మనకు చాలా గర్వకారణం కదా. మాట్లాడుకుందాం, ఇంకా ఒక మంచి మెలోడియస్ పాట వినేద్దాం. ఎస్ఏ రాజ్కుమార్ గారు కంపోజ్ చేసింది, ఈఎస్ మూర్తి గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడింది. సూర్యవంశం సినిమాలో స్టేడియం.

ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

డే గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పత్తి రంగంలో పనిచేసే కోట్లాది మంది రైతులు, అలాగే కార్మికులు, తయారీదారుల కృషిని గుర్తించడం చాలా ముఖ్యం. అండ్ దిస్ ఈజ్ ద ఆస్పీషియస్ డే టు సాల్యూట్ దెమ్ అని చెప్పాలి. పర్యావరణ స్థిరత్వం, సామాజిక న్యాయం మరియు ఆర్థిక అవకాశాలపై దృష్టి పెంచుతూ పత్తి రంగాన్ని మరింత స్థిరంగా మార్చడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ పత్తి కేవలం ఒక పంట మాత్రమే కాదు, ఇదొక జీవనోపాధి, వే ఆఫ్ లైఫ్, సంస్కృతి మరియు భవిష్యత్తుకి సంబంధించిన ఒక పంట అన్నమాట. ఈ ప్రత్యేకమైన రోజున మనందరం కూడా దాని ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ దాని ఉత్పత్తిలో స్థిరమైన పద్ధతుల్ని ప్రోత్సహిద్దాం అని మరొక్కసారి ఈ వరల్డ్ కాటన్ డే సందర్భంగా ఓ తీసుకుందాం, ప్రతిజ్ఞ చేద్దాం. రైతు సోదరులందరికీ, ముఖ్యంగా ఈ పత్తి పంటని సాగు చేస్తున్న వాళ్ళందరికీ, అలాగే పత్తి రిలేట్ అయిన వాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో, బట్ట కట్టుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ కాటన్తో రిలేట్ అయి ఉంటారు కాబట్టి, మనందరికీ వరల్డ్ కాటన్ డే సందర్భంగా హ్యాపీ వరల్డ్ కాటన్ డే చెప్తూ ఇక ఇవాల్టి మెలోడీ టైంలో లాస్ట్ మెలోడీగా వినేద్దాం. ఈరోజుకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంపోజిషన్లో జీన్ శ్రీనివాస్ చిత్ర గారు పాడిన పాట వచ్చేస్తుంది, ప్రేమకు వేళాయిరా సినిమాలోంచి. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 28 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్రం నుంచి రిలే ప్రసారాలు వింటారు.

వంశవాణి అంశాలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:28. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు ఇప్పుడు వింటారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో

0: సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
3: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట విజయేంద్ర వర్మ సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి శివగాని, సుధాకర్, ఓబిలేసు, లక్ష్మీ భవాని, వైష్ణవి, రత్నమ, నాగభూషణం వీరంతా కోరుతున్నారు విజయేంద్ర వర్మ సినిమా నుండి. వీరి కోసం ఈ పాటను ప్రసారం

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 కంఠీశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 వేదాంశ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట ఖడ్గం సినిమా నుండి మాకోసం చిత్ర రఖీ పాడిన పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్ అద్వైత్ దాస, రాజేశ్వర్ లలిత, అక్షర శివాజీ, చంద్రకళ సహస్ర, నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామలా భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ వీరంతా కోరుతున్నారు ఖడ్గం సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్న చిన్న విరామం తీసుకుందాం. అనంతరం మరిన్ని పాటలతో మీ ముందుకు వస్తుంది మీ అభిమాన కార్యక్రమం అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు వింటున్నారు శ్రోతలు తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట అబ్బాయి గారు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మోహన్ రావుపేట గ్రామం నుండి అడ్లగట్ట రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, అనుశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధి, గోదావరి, పూజిత, నవీన్, రాఘవాచారి, సూర్యకళ, భాగ్య వీరాచారి, శ్రీశాంక్ వీరంతా కోరుతున్నారు అబ్బాయి గారు సినిమా నుండి వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తారు.

శ్రోతలు విన్నారు అభిరుచి కార్యక్రమం. మరికొన్ని పాటలు వినాలనుకునే శ్రోతలు, కొత్త శ్రోతల కోసం మా అడ్రస్ అభిరుచి కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్ నంబర్ 503001.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 నిమిషాలు. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
2: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
6: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
7: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
6: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
6: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
7: 9848118027.
6: పితాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
7: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షరా.

0: స్పెషాలిటీ హాస్పిటల్ బెన్సా, సెల్ 7036706785.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడువల కామరా
5: సైబాల్,
4: వరద పుల్లా
5: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు శ్రోతలను అలరిస్తాయి సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా మల్లీశ్వరి సినిమా నుండి కుమార్ సాను సునీత పాడిన పాట

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
2: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి హరిహరన్ మధుశ్రీ బృంద పాడిన పాట శివాజీ సినిమా నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వీబీజీరామ్జీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో ఆయన ప్రసంగించారు. డిగ్రీతో పాటు నైపుణ్యాలు, సేవాభావం పెంపొందించుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో 36,145 మందికి పట్టాలు, 38 మందికి స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. 27 మంది ఖైదీలు డిగ్రీలు అందుకున్నారు. దర్శకుడు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ చందానగర్లోని క్రిస్టల్ గార్డెన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సేవాజ్యోతి యాత్రలో ఆయన పాల్గొన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2016లో సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణి ఇస్తుందంటూ మార్చారని ఆయన తెలిపారు. సింగరేణి G9 ఉత్పత్తి సామర్థ్యం 1.71 మిలియన్ టన్నులే కాగా బొగ్గు లేకుండా ప్లాంట్ ఎలా నడుస్తుందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 10 అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వం 2014-2024 మధ్య 14 బొగ్గు బ్లాకులను మూసివేసి కొత్త బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొననివ్వలేదని, దీంతో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గత 5 ఎన్నడూ లేనంతగా అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం ఒకరోజే 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. వీబీజీరామ్జీ అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక రోజువారీ హాజరు ఇదే. 2025 అక్టోబర్లో రోజుకు సగటున 24,750 మంది హాజరు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆ సంఖ్య 2.16 లక్షలకు చేరింది. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుతున్న నేపథ్యంలో పని కోరే ప్రతి కుటుంబానికి త్వరగా పని కల్పించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను

0: ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుమార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హైదరాబాద్ లోని అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ తెలంగాణ 2026 చేనేత హస్తకళల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, దేశంలో 64 లక్షలకు పైగా ఉన్న శిల్పకారులు, నేత కార్మికుల్లో సుమారు 65 నుండి 70% మంది మహిళలే ఉండడం గర్వకారణమన్నారు. స్వయం సహాయక సంఘాలు, పిఎం విశ్వకర్మ, ఓడిఓపి వంటి పథకాల వల్ల గ్రామీణ కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, అక్టోబర్ 14 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో 22 రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ కళలను రక్షించడంలో ఈ మహోత్సవ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆభాస్ పాల్ చేసి దేశ కీర్తిని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన సేవా జ్యోతి యాత్రలో ఎంపీ పాల్గొన్నారు. రాష్ట బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి ఈరోజు వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సామాజిక బహిష్కరణ అనేది మానవ హక్కులపై దాడేనని రాష్ట వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు. గ్రామాభివృద్ది కమిటీల పేరుతో సాగుతున్న సామాజిక కుల బహిష్కరణలపై కమిషన్ సభ్యులతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు, యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జేఎన్టీయూహెచ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ, నకిలీ లింకులు, పార్ట్ టైం జాబ్స్, లక్కీ డ్రా, లోన్ యాప్స్ పేరిట జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై, విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉత్తమ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ సభ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన సేవాజ్యోతి యాత్రలో రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నాగరిక సమస్యానాం స్థాయి సమాధానమేవ ప్రశాసనస్య పరమం లక్ష్యం. వికసిత భారత సంకల్ప సభాయాం ప్రధానమంత్రిణః ఉద్బోధనం. యువశక్తి సమాశ్రిత్య వర్ధతాం భారత ఆఫ్రికా దేశయోః హితం ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. ఆర్బీఐ సంస్థయా రెపో అనుపాతః 5.50% యావత్ వర్ధితః. అస్మిన్ వర్షే తావత్ వికాస్ అనుపాతః 7.5% భవితుం అనుమానం. జలవాయు రక్షణాయ ప్యారిస్ సంధేహే తీవ్ర కార్యాన్వయనం అత్యంతం ఆవశ్యకం. ఫిజిగోష్ట్యా భారతస్య స్పష్టః సందేశః. రసాయన క్షేత్రే అభూతపూర్వ శోధాభ్యాం ఫ్రాన్స్ జాపాన్ దేశయోః వైజ్ఞానికాభ్యాం నోబెల్ పురస్కారః సముద్ఘోషితః. అథ వార్తాః విశదీకృత్య. నవదెహల్యాం అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబ్రవీత్ యద్ దూరదర్శిన్యా నీత్యా కఠోర పరిశ్రమేణ చ భారతం 47.5 వర్షే వికసిత రాష్ట్రస్య స్వకీయం స్వప్నం అవశ్యమేవ పూర్ణం విధాస్యతి. వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం సమాధానే కేంద్రీకృతాః సంతి. ప్రధానమంత్రిణా ప్రోదీరితం యత్ పురా యత్ భారతం నీతిగత శిథిలతాయాః కృతే చర్చ్యతే స్మ తత్ అద్య స్వకీయాయాః వర్ధమాన శక్తేః దృఢతాయాః చ కృతే జగతి విశ్రుతమస్తి. గతేషు ద్వాదశ వర్షేషు దేశస్య స్థితిః సర్వథా పరివర్తితా. పూర్వతనస్య ఆయాత నిర్భరతా యుగస్య స్థానే అద్య భారతం ఉత్పాదన సామర్థ్యేన నిర్యాత క్షేత్రే నూతన కీర్తిమానాని రచయతి. తేన సవిశేషం సంసూచితం యత్ 25.5-26.5-26.5 స్వతంత్రతాయాః అనంతరం కృషిక్షేత్రే ఉచ్చతమస్య అనవరత వికాసస్య సాక్షిభూతమాసీత్. ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ ఈదృశం యుగాంతకారీ పరివర్తనం తదైవ సంభవతి యదా సంకల్పః సుస్పష్టః నీతయః చ సునిశ్చితాః భవంతి.
2: దేశ్ నే ముజే బహుత్ కుచ్ దియా హై ఇస్లియే దేశ్ కే లియే మేరా దాయిత్వ భీ సబ్సే అధిక హై ఔర్ మే హృదయ సే యే మాన్తా హూ कि देश के हर नागरिक का मुझ पर सबसे बड़ा हक है. ये 25 वर्ष का जनविश्वास बहुत बड़ी पूंजी है और ये पूंजी देश की है. मां भारती की हर संतान इस पूंजी की अधिकारी है.
1: ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా ప్రోక్తం యత్ అయం సమయః భారతాయ బృహత్తమానాం లక్ష్యానాం నిర్ధారణాయ అత్యంతం అనుకూలః అస్తి. స్వకీయాం సమగ్రామపి రాజనైతిక యాత్రాం దేశవాసీనాం అనన్య విశ్వాసాయ సమర్పయన్ శ్రీమోదీ అవోచత్ యత్ వర్తమాన శాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం స్థాయి సమాధానే కేంద్రీకృతాః సంతి.
2: సబ్కా సాథ్ సబ్కా వికాస్ యహీ మేరే లియే సుశాసన్ కా ఆధార్ రహా హై. సమస్య సబ్కీ హై తో సమాధాన్ భీ సబ్కే లియే హోనా చాహియే ఔర్ ఇస్లియే హమ్నే సుశాసన్ కో సేచురేషన్ సే జోడా. సేచురేషన్ యానీ హర్ లాభార్థి జుడే, కోయి పాత్ర ఛుటే నహీ, కోయి హక్దార్ పీఛే రహే నహీ और किसी के हक पर कोई डाका न डाल सके.
1: भारत स्विट्जरलैंड देशयोः द्विपक्षीय वार्तायाः अंकीय प्रौद्योगिकी नवीन ऊर्जा आर्थिक विकास क्षेत्रेषु च गभीरा विचार विनिमय प्रक्रिया सुसंपन्ना. उभयोः देशयोः प्रतिनिधिभ्याम् अनुसंधान नवाचार क्षेत्रयोः सहयोगाय प्रलेखेषु हस्ताक्षराणि विहितानि. అస్యాః గోష్ఠ్యాః ముఖ్యముద్దేశ్యం తావత్ ద్విపక్షీయ వ్యాపారవర్ధనం స్వచ్ఛ ప్రౌద్యోగిక్యాః ఆదాన ప్రదానం ఉభయోః రాష్ట్రయోః ఆర్థిక సంబంధానాం నూతన శిఖరాణాం ప్రతి నయనం చ అస్తి. జాగతిక భూ రాజనీతిక అనిశ్చితతానాం మధ్యే వర్ధమానాయాః ముద్ర

0: వరదర్శిని వినే ముందుగా ఓ ప్రకటన.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీకి ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇదో పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
0: ఇప్పుడు సమాచార దర్శిని శ్రోతలకు గమనిక. సబ్ ఇన్స్పెక్టర్

మరియు పోలీస్ కానిస్టేబుల్స్ ఉచిత ప్రిలిమినరీ రెసిడెన్షియల్ శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కొరకు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలలోని అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు 80 రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడి మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ కోరుతున్నారు. అభ్యర్థుల ఎంపిక స్పెషల్ రిక్రూట్మెంట్ రేషియో ప్రకారం డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు వారు దరఖాస్తు చేసిన ఎస్ఐ మరియు పీసీ రిజిస్ట్రేషన్ ఫారం, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, టీసీ, కులం, ఆదాయం 2 ఫోటోలు, ఆధార్ కార్డు పత్రంతో పాటు కావలసిన సర్టిఫికెట్లు హానరీ డైరెక్టర్ టీజీఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ బి, నామ్దేవ్వాడ, నిజామాబాద్ నందు సమర్పించవలను. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఈ నెల 9 సాయంత్రం 5 గంటల వరకు. ఇతర వివరముల కొరకు 9912227425 మరియు మరో నంబర్ 9951199460 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. గమనిక విన్నారు. ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు విన్నారు ప్రబోధ గీతం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు సినీ సరాకాలు వింటారు సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో ముందుగా మిర్చి సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
3: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
2: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
3: గట్లనా?
2: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
5: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భద్రీనాథ్ సినిమా నుండి ఈ పాట.

0: పెంపుడు జంతువులలో వచ్చే రాబిస్ వ్యాధి నివారణ నిర్ధారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఆర్ చంద్రారెడ్డి గారి నుంచి వివరాలు.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం చంద్రారెడ్డి, పశు వైద్యాధికారి, ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం పెంపుడు జంతువుల్లో రేబిస్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రేబిస్ వ్యాధి రాకుండా ఎలాంటి టీకాలు వేసుకోవాలి, రేబిస్ వ్యాధి గురించి మనము ఇవి తెలుసుకుందాము. ఈరోజు మన కార్యక్రమంలో చాలా ముఖ్యమైన ప్రజారోగ్య అంశం గురించి మాట్లాడుకుందాము, అది రేబిస్ వ్యాధి. మన ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు, పిల్లులు మన కుటుంబంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే వాటికి రేబిస్ టీకాలు వేయకపోతే ఒక తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి మనుషులకు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈరోజు రేబిస్ వ్యాధి అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా నివారించవచ్చును, దాని విషయాలు మనం నేర్చుకుందాం. రేబిస్ అనేది ఒక రేబిస్ వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన వైరస్ వ్యాధి. ఇది కుక్కలు, పిల్లులు వంటి జంతువులు కరవడం వల్ల మనుషులకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు పెంపుడు కుక్కలు కానీ పిల్లులు కానీ కరిచినప్పుడు వాటి యొక్క లాలాజలం ద్వారా, ముఖ్యంగా కాటు కానీ గీత కానీ లేదా కరిచిన చోట గాయంపై లాలాజలం పడడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లక్షణాలు ప్రారంభమైన తర్వాత రేబిస్ దాదాపు ఎల్లప్పుడూ ప్రాణాంతకంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే కుక్క కానీ కరిచినప్పుడు వెంటనే సరైన చర్యలు తీసుకున్నట్లయితే మనం రేబిస్ వ్యాధి నుంచి చాలా వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చును. అదేవిధంగా మనం పెంపుడు కుక్కలను, పిల్లలకు రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది దాని నుంచి మనం తెలుసుకుందాం. రేబిస్ సోకిన జంతువులు కాటు వేయడం వల్ల రేబిస్ వ్యాధి పెంపుడు జంతువులకు కానీ కుక్కలకు కానీ అదేవిధంగా పాడి పశువులకు కూడా వచ్చే అవకాశం. ఉదాహరణ మన పెంపుడు కుక్క బయటకు వెళ్ళినప్పుడు రేబిస్ వ్యాధి సోకిన స్ట్రీట్ డాగ్ కానీ లేదా ఇతర జంతువులు కొట్లాడినప్పుడు కానీ కాటు వేయించినప్పుడు కానీ మన పెంపుడు కుక్కలకు కానీ పెంపుడు పిల్లలకు కానీ రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే పెట్ యానిమల్స్ ఇంట్లో ఉంటే, పెట్ యానిమల్ అనేది బయటికి వెళ్తలేదు కదా, నా ఇంట్లోనే ఉంది కదా, నేను టీకా వేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ అనే అపోహ ఉండొద్దు. తప్పనిసరిగా ఏవైతే పెట్ యానిమల్స్ పెంచుకునే పెట్ ఓనర్స్ ఉన్నారో తప్పనిసరిగా రేబిస్ వ్యాధి టీకాలు అనేది వేయించుకోవాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా కుక్కల్లో రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, మొదట ఎలాంటి లక్షణాలు కనబడతాయి? ముఖ్యంగా ప్రారంభ దశలో జంతువు యొక్క ప్రవర్తనలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే పెట్ యానిమల్స్ ఆకస్మతగా ఆందోళనకరంగా మారడం, ఎక్కువగా హైడ్ కావడం, రెగ్యులర్గా మనకు దగ్గర ఉండే అవకాశం ఉండదు, ఎక్కడో చీకట్లో పోయి దాచుకునే అవకాశం, యజమాని గుర్తించినట్లు కూడా ప్రవర్తించకపోవడం అనేది లక్షణాలు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలు అసాధారణంగా ఎక్కువగా మరుగుతూ ఉంటాయి, లేదా భయం లేదా రెస్ట్లెస్గా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహారం, నీటిపై కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రేబిస్ వ్యాధి వచ్చినట్లయితే ఆహారం తీసుకోవడం అనేది కంప్లీట్గా బంద్ అవుతుంది. అదేవిధంగా నీటిలో చూసి భయపడే అవకాశం ఉంటుంది, కాబట్టి హైడ్రోఫోబియా అంటారు. నీటిలో కొన్ని డాగ్స్ తాగే అవకాశం అయితే ఉండదు. ఏ లక్షణాలు అంటే ముఖ్యంగా వస్త్రం కొరకడం, అధికంగా నోట్ల నుంచి లాలాజలం సొల్లు కానీ కారడం, ఆహారం మింగటంలో ఇబ్బంది పడడం, గొంతు దవడ కండరాల పనితీరులో చాలా వరకు మార్పులు ఉండే అవకాశం ఉంటాయి. అదేవిధంగా రేబిస్ వచ్చిన కుక్కలు నడకలో కూడా తడబడడం ఉండే అవకాశం ఉంది, బలహీనంగా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పక్షవాతం కానీ చివరికి మరణాలు సంభవించే అవకాశం ఉంటాయి. ఇవే లక్షణాలు కాకుండా ప్రతి రేబిస్ కేసులో కూడా వివిధమైన రకాల లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం. కొన్ని కొన్ని సందర్భాల్లో కుక్క నోటి నుంచి కూడా నురుగు వస్తుంది, ఆ నురుగు బట్టి కూడా మనం రేబిస్ అనుకోవచ్చా అనే డౌట్ కూడా రావచ్చు. అది రేబిస్ అనేది తప్పనిసరి కాదు. నోటి నుంచి అధిక లాలాజలం లేదా నురుగు రావడానికి ఇతర కారణాలు ఉండే అవకాశం ఉంటాయి. అందువలన లాలాజలం మాత్రమే చూసి మనం రేబిస్ అని నిర్ధారించుకోవడం చాలా మంచి పద్ధతి కాదు. అనుమానం ఉంటే మాత్రం వెంటనే ఏవైతే పశు వైద్యాధికారిని కానీ వెటనరీ డాక్టర్ని కానీ సంప్రదించి మీకు ఏవైతే సందేహాలు కానీ ఏదైనా ఉన్నా కానీ రేబిస్ లక్షణాలను బట్టి డాక్టర్ గారు నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. రేబిస్ను వ్యాధిని ఏ విధంగా ఎలా నియంత్రించాలి? రేబిస్ వ్యాధి నివారణలో నియంత్రణలో అత్యంత ముఖ్యమైన చర్య పెంపుడు కుక్కలు కానీ పిల్లలకు సమయానికి రేబిస్ వ్యాక్సినేషన్ టీకాలు వేయించడం, దీంతో పాటు జంతువులను బాధ్యతయుతంగా పెంచడం, జంతువులకు అనవసరంగా బయట తిరగనివ్వకపోవడం, అదేవిధంగా యానిమల్ బైట్స్ని వెంటనే రిపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే స్ట్రీట్ డాగ్ కానీ ఏదైనా మన పెంపుడు జంతువులు కానీ కరిచినప్పుడు వెంటనే పోస్ట్ బైట్ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కానీ టీకాలు కానీ వేయించుకున్నట్లయితే రేబిస్ వ్యాధి నుంచి మన పెంపుడు జంతువులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకు డాగ్ బైట్ ప్రివెన్షన్ గురించి కూడా అవగాహన కల్పించాలి. అనుమానాస్పద జంతువులు కానీ సురక్షితంగా ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన మున్సిపాలిటీ అథారిటీస్ కానీ సంబంధించిన వెటనరీ అథారిటీస్ కానీ వాళ్ళని పరిశీలించడం కానీ వాటి గురించి అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పెంపుడు కుక్కకు రేబిస్ వ్యాక్సిన్ ఎందుకు తప్పనిసరిగా వేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. దానికి టీకా వేసిన కుక్కకు రేబిస్ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా అది మన కుటుంబానికి మన సమాజానికి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి పిల్లిని కుక్కను కూడా రేబిస్ టీకా వేయించాలి. తప్పనిసరిగా మనం పెంచుకునే ప్రతి పెట్ యానిమల్ అయిన డాగ్ని కానీ క్యాట్ని కానీ తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి ప్రతి వెటనరీ హాస్పిటల్లో ఫ్రీగానే వ్యాక్సిన్ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అందువల్ల ఏవైతే పెట్ ఓనర్స్ ఉన్నారో పెట్ పేరెంట్స్ ఉన్నారో తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సినేషన్ని తమ యొక్క పెట్ యానిమల్స్కి సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే రేబిస్ రాకుండా మన పెంపుడు జంతువుల నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా పెంపుడు జంతువు మరో జంతువును కరిస్తే ఏం చేయాలి? అదేవిధంగా మనం ఎప్పుడైతే మన ఇంట్లో పెంచుకునే పెట్ యానిమల్ని కానీ వేరే స్ట్రీట్ డాగ్ అనేది బయట చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడిగినట్లయితే ఆ వైరస్ చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమంటే మనం వెటనరీ డాక్టర్ తీసుకెళ్ళినట్టయితే దాని యొక్క గాయం యొక్క ఇంటెన్సిటీని బట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక స్ట్రీట్ డాగ్ మనుషుల్ని కరిచినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? మనుషుల్ని కరిచినమంటే దాని యొక్క గాయం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఇమ్మీడియట్లీ 15 నుంచి 20 నిమిషాలు రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడిగినట్లయితే ఏవైతే ఆ గాయం నుంచి ఆ వైరస్ చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాయాన్ని 10 నుంచి 15 నిమిషాలతో పాటు ఫినాల్ కానీ డెటాల్ కానీ ఎనీ లిక్విడ్ సోప్ కానీ వాడి క్లీన్ చేసినట్లయితే ఆ వైరస్ను చాలా వరకు నిర్మూలించుకోవచ్చు. అదేవిధంగా గాయం పెద్దగా అయినప్పుడు ఇమ్మీడియట్లీ అందుబాటులో ఉన్న వైద్యాధికారిని సంప్రదించి ఆ వైద్యాధికారి దాని యొక్క గాయాన్ని అబ్జర్వ్ చేసి దాని తగ్గట్లు రేబిస్ ఇమ్యూనోగ్లోబిన్ ట్రీట్మెంట్ కానీ తర్వాత మోనోక్లోనల్ యాంటీబయాటిక్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆ రేబిస్ నుంచి మనుషుల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు స్కూల్లో ఉండే పిల్లలకు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది విషయం కూడా మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే పెంపుడు జంతువులు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ అవి ఆహారం తీసుకునే టైంలో ఆ కుక్కల్ని బెదిరించడం కానీ రాళ్ళతోడు కొట్టడం కానీ అలాంటి చేయవద్దు. అదేవిధంగా నిద్రపోతున్న కుక్కను కూడా ఇబ్బంది పెట్టద్దు. అదేవిధంగా తెలియని కుక్క దగ్గరకు అసలుకి వెళ్ళవద్దు. అదేవిధంగా కుక్కలు వాటి యొక్క సంతానానికి పాలిచ్చేటప్పుడు కూడా వాటిని ఏ విధంగా బెదిరించడం కానీ వాటి మీద రాయడం కానీ చేయొద్దు. కుక్కను భయపెట్టినట్లయితే అవి మళ్ళీ తిరిగి మన మీకు వచ్చి కరిచే అవకాశం ఉంటుంది. కాటు లేదా గీత పడితే మాత్రం వెంటనే పెద్దలకు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ చెప్పేస్తే మట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని దాని పోస్ట్ బయట యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్స్ చేయించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా చేసినట్లయితే మనం పెంపుడు జంతువుల యొక్క బయట నుంచి కానీ రేబిస్ డాగ్ యొక్క బయట నుంచి కానీ మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా సమాజాన్ని కూడా ఈ రేబిస్ జబ్బు నుంచి మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వన్ నేషన్ వన్ హెల్త్ ప్లాన్ కింద 2030 వరకు మన యొక్క ప్రభుత్వం రేబిస్ ఫ్రీ దేశంగా అవతరించాలని ప్రోగ్రామ్స్ అనేది ప్లానింగ్ అనేది చేసింది. అందరం చేయి చేయి కలిపి ఈ రేబిస్ వ్యాధిని 2030 వరకు మన దేశం నుంచి తరిమివేయాలని నేను రేడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.
0: పెంపుడు జంతువులలో వచ్చే రేబిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. వినే ముందుగా
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ప్రసార వివరాలు 103.8 MHz పై మరి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఈ సాయంత్రం రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల రవాణా, గృహవసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ వి దివ్యా గారు అందించే వివరాలు ఉంటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:30 లలిత సంగీత కార్యక్రమం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 వింటారు మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో వింటారు శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు. 6:40 వి దస్తగిరి గారి సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:50 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనాకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్షదివ్యతీజ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ రంజన్లో సినీ గీతాలు వింటారు. 9:00 వాట్సప్ సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో 1గా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్

0: మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమాపేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమాపేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
1: ఇతనా బడా ఆర్థిక సంకట్ పైదా హోనేకే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్ కో రుకనే నహీ దియా హై. దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థా జహాన్ 2% 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై, వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పైదా హోనేకే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థా ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అక్కజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడడం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని

0: సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ మూడవ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్ షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వింటారు
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల రవాణా, గృహ వసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు. ముందుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు తెలుసుకుందాం. కొమ్ము రకం పసుపు

0: పొట్టాలు ఒక్కింటికి గరిష్ట ధర 19,344 రూపాయలు, కనిష్ట ధర 13,009 రూపాయలు, మోడల్ ధర 18,009 రూపాయలు. గోళారకం పసుపు గరిష్ట ధర 15,779 రూపాయలు, కనిష్ట ధర 10,806 రూపాయలు, మోడల్ ధర 14,389 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 13,855 రూపాయలు, కనిష్ట ధర 10,506 రూపాయలు, మోడల్ ధర 13,000 రూపాయలు. మక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,383 రూపాయలు, కనిష్ట ధర 2,226 రూపాయలు, మోడల్ ధర 2,255 రూపాయలు. సోయాబీన్ గరిష్ట ధర 5,821 రూపాయలు, కనిష్ట ధర 4,959 రూపాయలు, మోడల్ ధర 5,711 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువుల రవాణా, గృహవసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు.
1: పాడి పశువుల రవాణాలో తీసుకోవలసిన జాగ్రత్తలు. పశువుల శరీర లక్షణాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పశువులను శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. నడిపించే సందర్భాలలో ఒకేసారి చాలా దూరం నడిపించకూడదు. అలా చేస్తే పశువులు కాళ్ళ నొప్పితో బాధపడతాయి. కాళ్ళు మెత్తబడి మేత తినలేక, నడవలేక నీరసపడతాయి. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ కాలినడకన తీసుకొని రావాలి. వాహనాల లోపల అంచులకు మేకులు, చీలిన రేకులు, చెక్కలు ఉండకూడదు. లోపలి అంచులకు గడ్డితో నింపిన బస్తాలను కట్టినచో ప్రయాణంలో సంభవించే గాయాలు రాపిడి నుండి కాపాడుకొనవచ్చును. రవాణా సమయంలో పశువుల మెడను తాడుతో కడితే మెడ బిగుసుకొని పశువు మరణించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాహనానికి అడ్డంగా కట్టిన వాసాలు వెదురు గడలపైన పశువు తలభాగం ఉంచి కట్టివేయాలి. ఒకే పరిమాణం గల పశువులను ఒకే వరుసలో కట్టి ఉంచాలి. పశువు కాళ్ళ కింద వరిగడ్డి మందంగా పరవాలి. లేగదూడలను పశువుల కాళ్ళ దగ్గర ఉంచకుండా వాహనంలో విడిగా ఉంచాలి. లేకుంటే దూడలు కాళ్ళ క్రింద పడి నలిగిపోయే అవకాశాలు ఉంటాయి. రవాణా చేసే ముందు పశువులకు ఒకేసారి ఎక్కువగా మేత, నీరు ఇవ్వకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అందివ్వాలి. రవాణా సమయంలో వాహనాలను నెమ్మదిగా, ఎక్కువ కుదుపులు లేకుండా నడపాలి. ఒక లారీలో సాధారణంగా 8 నుండి 10 పెద్ద పశువులను రవాణా చేయవచ్చును. 1-2 పశువులకు మినీ లారీలు సరిపోతాయి. వేసవిలో చల్లగా ఉండే రాత్రివేళలో పశువులను రవాణా చేయాలి. మధ్యాహ్నం విశ్రాంతినివ్వాలి. మధ్య మధ్యలో పశువులపై నీళ్లు చల్లుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి. ప్రయాణంలో వాహనాన్ని తరచుగా ఆపుతూ పశువులు సౌకర్యంగా ఉన్నాయో లేదో గమనించాలి. పశువులను లారీల్లో రవాణా చేసే సమయంలో పడుకోనివ్వకూడదు. చూలి పశువుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పశువులతో పాటు ఒకరిద్దరు వ్యక్తులు వెంట ఉండి అప్రమత్తంగా ఉండాలి. పశువుల రవాణా సందర్భంలో ఏదైనా ప్రమాదాలు సంభవించి పశు నష్టం సంభవిస్తే నష్టపరిహారం పొందడానికి ట్రాన్సిట్ కవరేజ్తో కూడిన ఇన్సూరెన్స్ చేయించడం మంచిది. పశువులు ఇంటికి చేరాక కొత్త వాతావరణానికి అలవాటు పడేలా ఓర్పుతో, ప్రేమతో మచ్చిక చేయాలి. ప్రయాణపు బడలిక నిర్మూలనకు విటమిన్లు, ఖనిజ లవణాలను వాడాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. పశువులకు గృహవసతి. శ్రేష్టమైన జాతి పశువును ఎంపిక చేసుకొని ఖరీదు చేసిన తర్వాత జాగ్రత్తగా రవాణా చేసి ఇంటికి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన పశువుకు మంచి గృహవసతి కల్పించాలి. పశువులకు గృహవసతి కల్పించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. పశువులు ఎండ, వాన

చలి వంటి వాతావరణం తీవ్రతలకు గురి కాకుండా ఉంటాయి. తగిన విశ్రాంతి దొరుకుతుంది. వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటాయి. దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. జంతువుల బారిన పడకుండా ఉంటాయి. పాడి ఆవులు, గేదెల్లో పాల సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఫారాలని లేదా పాకల్ని ఎక్కడ నిర్మించుకోవాలి? గాలి వెలుతురు ధారాళంగా వీచే ఎత్తైన సమతులం ఉన్న ప్రదేశంలో పాకల్ని నిర్మించుకోవాలి. ఆ ప్రదేశంలో నీరు నిలవకూడదు. బురదలాగా కాకుండా నీరు త్వరగా ఇంకిపోయి ఆరిపోయే స్వభావం కలిగి ఉంటే మంచిది. ఎంపిక చేసే ప్రదేశం రైతు ఇంటి దగ్గరలో ఉంటే పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. ఫారాలు నిర్మించే ప్రదేశం రోడ్డుకు దగ్గరగా ఉంటే పాలు, దానా, గ్రాసం రవాణాకు సౌకర్యంగా ఉంటుంది. అలాగని హైవేలను, రైల్వే లైన్లను ఆనుకొని నిర్మిస్తే ప్రశాంతత కరువైపోతుంది. పశువుల పాక వరకు 2.5 మీటర్ల వెడల్పుతో రహదారి సౌకర్యం ఉండాలి. పశువుల శాలలను, స్థలాన్ని, పశువుల సంఖ్య రాబోయే కాలంలో విస్తరణను దృష్టిలో ఉంచుకొని స్థల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. పశుగ్రాసాల సాగుకు వినియోగించే స్థలం పశువుల ఫారాల దగ్గరలో ఉంటే రవాణా ఖర్చులు తగ్గుతాయి. లేబర్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫారాలు నిర్మించే ప్రదేశంలో చెట్లు ఉంటే మంచిది. ఒకవేళ చెట్లు లేకుంటే ఫారాలకు 25 నుండి 45 మీటర్ల దూరంలో అవిస, సుబాబుల్ లాంటి చెట్లను 3 లేదా 5 వరుసల్లో 6 నుంచి 7 మీటర్ల వెడల్పుతో నాటితే వడగాలుల్ని నిరోధిస్తాయి. ఎంపిక చేసే ప్రదేశంకు దగ్గరగా విద్యుత్ లైను ఉండాలి. లేకుంటే విద్యుత్ కనెక్షన్కు ఖర్చు చాలా అవుతుంది. ఫారాలు నిర్మించే ప్రాంతంలో నీళ్ల లభ్యత బాగుండాలి. పశువులకు, పశుగ్రాసాల సాగుకు నీరు చాలా అవసరం. లేబర్ కుటుంబాలకు కావలసిన సౌకర్యాలు దగ్గరలో ఉంటే బాగుంటుంది. ఫారం నిర్మాణము. పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరెక్ట్గా పడకుండా తూర్పు, పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా దిశను మార్చుకోవచ్చు. తీర ప్రాంతాలలో గాలి వీచే దిశకు అడ్డుగా, ఎక్కువ తేమ ఉండే ప్రాంతాల్లో నేల తొందరగా ఆరడానికి ఉత్తర, దక్షిణ దిశల్లో, అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో తూర్పు, పడమర దిశల్లో ఫారాన్ని నిర్మించుకోవడం మంచిది. ఎంపిక చేసిన స్థలం, నిర్మించే ఫారాల మధ్య కనీసం 25 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త వహిస్తే అగ్ని ప్రమాదాలు సంభవించినా అంత సమస్య ఉండదు. అంటువ్యాధుల వ్యాప్తి అంత వేగంగా ఉండదు. పశు పోషకులు ఆర్థిక పరిస్థితి, పశువుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పాకల్ని గాని, షెడ్డుని గాని నిర్మించుకోవాలి. ఒక్కొక్క పాకలో 50 పశువుల వరకు పెంచుకోవచ్చు. పశు పోషకులు ప్రారంభంలో షెడ్డు, పరికరాలపై ఎక్కువ వ్యయం చేయడం కంటే పాడి పశువులపై వెచ్చించడం శ్రేయస్కరం. స్థానికంగా చౌకగా లభించే వస్తువులతో కొట్టాల్ని ఏర్పాటు చేసుకుంటే నిర్మాణపు ఖర్చు తగ్గుతుంది. రేకులతో నిర్మాణం ఖర్చు ఎక్కువ, మన్నిక కూడా ఎక్కువే. తాటాకుతో కొట్టాల నిర్మాణం ఖర్చు తక్కువైనప్పటికీ మన్నిక రేకుల షెడ్డులాగా ఎక్కువ కాలం ఉండదు, కానీ పశువులకి సౌకర్యంగా ఉంటుంది. పశువులు ఒకే వరుసలో లేదా 2 వరుసల్లో ఉండేలా పాకల్ని నిర్మించుకోవచ్చు. 2 వరుసల్లో అంటే 2 వరుసల్లోని పశువుల తలలు గాని, తోకలు గాని ఎదురుగెదురుగా ఉంటాయి. 20 పశువులు పైగా ఉన్న రైతులు 2 వరుసల్లో పశువులు ఉండే విధంగా పాకను నిర్మించుకుంటే చౌకగా పూర్తవుతుంది, అనుకూలంగా ఉంటుంది. పాక ముందు పాక కంటే 3 రెట్లు ఎక్కువ స్థలం ఉండాలి. స్థలం ప్రతి పశువుకు 3 చదరపు మీటర్లు, పెయ్యలు పడ్డలకు 2 చదరపు మీటర్లు, దూడలకు 1 చదరపు మీటర్ చొప్పున పాకలో స్థలం ఉండేలా చూసుకొని విడివిడిగా ఫారాల్ని నిర్మించాలి. అలాగే చాఫ్ కట్టర్, దానా నిలువ, ఆఫీస్, సిబ్బంది నివాసాలకి కూడా
నిర్మాణం.

పశువుల పాకలో నేలను సిమెంట్ కాంక్రీట్ చేయించడం కానీ మొరంతో గాని నాపరాళ్లతో గాని నిర్మించాలి. పశువులు జారిపోకుండా నేల గరుకుగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ఫ్లోరింగ్ ప్రతి మీటరుకు 3 సెంటీమీటర్లు వాలుంటే మలమూత్రాలు వెంటనే జారిపోయి పాకలు పొడిగా శుభ్రంగా ఉంటాయి. పాక నేల ఎత్తు పరిసరాల కంటే ఎత్తులో ఉండాలి. తద్వారా నీరు సులభంగా జారిపోతుంది. పశువుల పాకల్లో మేతగాడి అన్ని పశువులకు కలిపి పొడవుగా 50 సెంటీమీటర్ల ఎత్తులో 50 సెంటీమీటర్ల వెడల్పుతో 50 సెంటీమీటర్ల లోతుతో నిర్మించాలి. మేత తొట్టి దగ్గర పశువులను కట్టివేయడానికి రింగులు ఏర్పాటు చేయాలి. నీటి మేత తొట్లు పాకల్లో పశువులను కట్టివేసేందుకు ఇనుప పైపులతో ఫ్రేములు తయారు చేసి బిగించవచ్చు. త్రాగే నీళ్లకు మేతకు విడివిడిగా పక్క పక్కనే తొట్లు నిర్మించాలి. పేడ కుప్పలు మురుగు కాలువ పేడ కుప్పలను పాకలకు 12 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. అందుకుగాను గుంతలు తవ్వి ఉంచుకోవాలి. మలమూత్రాలు వెంటనే జారిపోయేలా మురుగు కాలువను 30 సెంటీమీటర్ల వెడల్పుతో 7.5 సెంటీమీటర్ల లోతుతో నిర్మించాలి. పశువులకు గృహవసతిలో వివిధ పద్ధతులుంటాయి. పశువులను 2 రకాలుగా పోషిస్తుంటారు. స్వేచ్ఛగా వదిలివేసే విధానం, పశువులను కట్టివేసి మేపు అందించే విధానం. మొదటి పద్ధతిలో పశువులను స్వేచ్ఛగా వదిలినప్పుడు కట్టివేయడానికి వీలు లేకుండా లూజ్ హౌసింగ్ పద్ధతిలో షెడ్లు నిర్మించాలి. ఈ పద్ధతిలో పాలు తీసేందుకు మాత్రమే పశువులను కట్టివేస్తారు. రాత్రి పగలు పశువులు ఫెన్సింగ్ లోపల తిరుగుతుంటాయి. ఖాళీ స్థలంలో ఒకవైపు నివాసం ఏర్పాటు చేస్తారు. అక్కడ పశువులు వేడి, చలి, వర్షం నుండి విశ్రాంతి తీసుకుంటాయి. ఒకే నీళ్ల ట్యాంకు, మేత తొట్టి ఉంటుంది. దానాను పాలు తీసే ముందు పశువులకు ఒక గదిలో అందిస్తారు. ఈ పద్ధతిలో నిర్మాణం చౌకగా పూర్తవుతుంది. మేత యాజమాన్యం సులభంగా ఉంటుంది. అన్ని రకాల వయస్సు గల పశువుల్ని ఈ పద్ధతిలో పెంచవచ్చు. కొండ ప్రాంతాలు, అధిక వర్షాలున్న ప్రాంతాల్లో తప్ప వెచ్చని ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగుంటుంది. ఇక పశువుల్ని కట్టివేసే పద్ధతిలో ఒకే వరుసలో లేదా 2 వరుసల్లో పెంచుకోవచ్చును. పశువులన్నింటినీ ఒకే దగ్గర మెడకు త్రాడు లేదా చైనుతో కట్టివేసి మేపు అందించడం, పాలు పితకడం ఇక్కడే చేస్తారు. ఈ పద్ధతిలో పశువులు వాతావరణ తీవ్రతకు గురికావు. వ్యాధుల నివారణ సులభంగా ఉంటుంది. పశువులను శుభ్రపరచడం కూడా తేలికగా ఉంటుంది. చలిగాలులు, వర్షాలుండే ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగుంటుంది. పశువుల్లో బీమా. బీమా వల్ల ప్రమాదవశాత్తు పశువులు చనిపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుంటుంది. విలువైన పశువుల్ని బీమా చేయడం వల్ల రైతులకు ధీమాగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రీమియం రేట్లు. బీమా చేసే విలువను పశువైద్యులు నిర్ణయిస్తారు. పశువు విలువలో 4 నుండి 5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే ప్రీమియంలో 25% తగ్గిస్తారు. పశువు విలువ ఆధారంగా ప్రీమియం చెల్లించగానే పశువు చెవికి గుర్తుగా నెంబర్ ట్యాగ్ లేదా పోగు వేస్తారు. పశువు జాతి, వయస్సు, గుర్తులు, చెవి పోగు నెంబర్, ఈతల సంఖ్య, పాల దిగుబడి, మార్కెట్ విలువ, చెల్లించిన ప్రీమియం, బీమా ప్రారంభమైన తేదీ, ముగింపు తేదీ మొదలగు వివరాలతో కూడిన పాలసీ ఇవ్వబడుతుంది. ఇన్సూరెన్స్ కవర్ చేసే అంశాలు. ప్రమాదాల వల్ల, వ్యాధి సోకడం వల్ల, ఆపరేషన్ చేయించిన తరువాత, అగ్ని ప్రమాదాలు, పిడుగులు, వరదలు, భూకంపాలు, కరువు కాటకాలు, తుఫాన్లు మొదలగు సందర్భాల్లో పశువులు మరణిస్తే నష్టపరిహారం లభిస్తుంది. పశువు మరణించే ముందు పశువు విలువ, రైతుకు కలిగిన నష్టం ఆధారంగా పశువు విలువలో 75 నుంచి 100% నష్టపరిహారం చెల్లిస్తారు. ఇందుకుగాను ఇన్సూరెన్స్ చేసిన పశువులకు
యుద్ధం

0: వల్ల నష్టం జరిగినా, అంటువ్యాధులు సోకి మరణించినా, ఉద్దేశపూర్వకంగా వ్యాధికి సరైన చికిత్స ఆహారం అందించకున్నా, ఒక పశువు చెవిపోగు మరొక పశువుకు మార్చినా, ఎక్కువ బరువు లాగించినా, తెలిసి తెలియని వైద్యం చేయించినా, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం అందించవు. బీమా గడువు పూర్తి కావడం, ధృవపత్రాలు సరిగ్గా లేకపోవడం, చెవిపోగు లేకపోవడం మొదలగు సందర్భాల్లో కూడా నష్టపరిహారం అందకుండా పోతుంది. నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయాలంటే పశువులు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియపరచాలి. సంబంధిత పశువైద్యాధికారి నుండి డెత్ సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలి. పశువుల్ని బ్యాంకు రుణం ద్వారా పొందితే సంబంధిత బ్యాంకు వారికి కూడా తెలియపరచాలి. మరణించిన పశువు ఫోటో తీసి ఉంచాలి. పశు కళేబరాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ అధికారుల పరిశీలన నిమిత్తం 24 గంటలు ఉంచాలి. కంపెనీ నుండి వచ్చే క్లెయిమ్ ఫారం పూర్తి చేసి డాక్టర్ ఇచ్చే పోస్ట్మార్టం రిపోర్ట్, పశువు ఫోటో, చెవిపోగు మొదలగు జతపరిచి కంపెనీకి సమర్పించాలి. కాబట్టి రైతాంగం పశు నష్టం, మేపుపై ఖర్చు, ఉత్పత్తి అయ్యే పాల ఖరీదు మొదలగు వాటి ద్వారా నష్టపోకుండా ఉండాలంటే పశువులకు బీమా తప్పనిసరని గమనించాలి.
1: ఇంతవరకు మీరు పాడి పశువుల రవాణా, గృహవసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ వి దివ్య గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

మిరప తోటల్ల నుండి పోతే చెరుకు తోట, పల్లె దాటి మిరప తోట, మిరప తోటల్ల నుండి పోతే చెరుకు తోట, చెరుకు తోటల్లా, చెరుకు తోటల్లా.

0: పాటల్లో వాడుకుంట పల్లె పాట నేను సిన్నంగజరాల సిద్దిపేట సిన్నంగజరాల సిద్దిపేట.
1: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పాలీ హౌస్ లో క్యాప్సికం సాగు గురించి కొన్ని వివరాలు వింటారు. ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలనే కాకుండా ఆధునిక పద్దతుల్లో పాలీ హౌస్ లో సాగు చేసేటటువంటి ఉద్యాన పంటలను పండించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యపరంగా మంచి ఆదాయాన్నిచ్చేటటువంటి క్యాప్సికం లేదా బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చిగా కూడా పిలువబడే కూర మిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది. అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇందులో అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే క్యాప్సికం ను ఆహార అలంకరణల్లో, నూడుల్స్, బిర్యానీ, మాంసాహార వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటారు. సీజన్లో అధికంగా కిలో 100 రూపాయలు పలికి, సీజన్ లేని సమయంలో కూడా కిలో 40కి తగ్గకుండా ఉండేటటువంటి క్యాప్సికం ను పాలీ హౌస్ లో నాణ్యమైన పంటగా పండించవచ్చు. రబీలో అధిక దిగుబడులు ఉంటాయి. పాలీ హౌస్ లో ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి మొక్కలకి అనుకూలంగా మార్చుకోవడానికి వీలుంటుంది. నర్సరీ నుండి మొక్కలను పాలీ హౌస్ లో నాటినప్పటి నుంచి మొదటి వారం రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. మొక్కలు నిలదొక్కున్న తర్వాత షేడ్ నెట్ తెరలను తొలగించి మొక్కలకు ఎండ తగిలేలా చేయాలి. ఈ పంటకి మురుగునీటి వసతి గల అన్ని నేలలు అనుకూలమైనవి. ఇందులోని రకాల విషయానికొస్తే కాలిఫోర్నియా వండర్, అర్క బసంత్, అర్క మోహిని అనే రకాలు ముఖ్యమైనవి. కాలిఫోర్నియా వండర్ కాయ ఆకుపచ్చ రంగులో ఉండి ఒక పాలీ హౌస్ 3 నుండి 6 టన్నుల దిగుబడినిస్తుంది. ఇక అర్క బసంత్ కాయ లేత పసుపు వర్ణంలో ఉండి ఒక పాలీ హౌస్ కి 3 నుండి 4 టన్నుల దిగుబడినిస్తుంది. అర్క మోహిని కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు పండినప్పుడు ఎరుపు రంగుకి మారుతూ ఉంటాయి. కాయలు పెద్దగా ఉండి 3 నుండి 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు. హైబ్రిడ్ క్యాప్సికం రకాలు 10 గ్రాములు ప్యాకెట్లలో లభిస్తూ ఉంటాయి. ఒక పాలీ హౌస్ కి 2 నుండి 3 ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది. ఇక నారుమడి తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పు, 5 మీటర్లు పొడవు గల ఎత్తు నారుమడులను తయారు చేసుకోవాలి. విత్తనాలను ఈ మడులపై వరుసల్లో పలుచగా విత్తుకోవాలి. విత్తిన 2 వారాలకి 100 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలను ఇసుకతో కలిపి చల్లుకోవాలి. విత్తిన 12 నుండి 20వ రోజున కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీళ్లకి కలిపి నారుమళ్లను బాగా తడిచేలా పిచికారీ చేసినట్లయితే నారుకుళ్లు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు నాటడానికి ముందు పాలీ హౌస్ లో ఎత్తైన మడులను తయారు చేసుకోవాలి. పాలీ హౌస్ పొడవు 80 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల ఎత్తుగల మడులు 12 నుండి 13 దాకా చేసుకోవాలి. ఎత్తుమడుల మధ్య దూరం 60 సెంటీమీటర్లు వదిలితే సరిపోతుంది. 30 నుండి 40 రోజుల వయస్సున్న ఆరోగ్యకరమైన నారుని మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు వేయడంతో నాటుకోవాలి. నారు నాటిన తర్వాత ప్రతిరోజు రోజు క్యాన్తో తడినివ్వాలి. 1 వారం తర్వాత డ్రిప్ ద్వారా రోజుకి 2 గంటల సేపు నీరందించినట్లయితే సరిపోతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలను బట్టి డ్రిప్ ద్వారా విడుదల చేసి నీళ్లను పెంచడం, తగ్గించడం చేసుకోవాలి. ఈ విధంగానే పాలీ హౌస్ లోపలున్నటువంటి 50% షేడ్ నెట్ని ఉష్ణోగ్రతలు తగ్గించడానికి, పెంచడానికి ఉపయోగించాలి. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే ఫాగర్స్ ని ఉపయోగించి ఉష్ణోగ్రతను తగ్గించాలి. ఇక ఈ పంట ఎరువుల విషయానికొస్తే నీళ్లలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు. ఆఖరి దుక్కి బిడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, అలాగే 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియబెట్టాలి. పూత పిండి దశ నుండి మొదటి 2 నెలలు, చివరి 2 నెలలు వారానికి 1 సారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేటు లేదా పాలీఫీడ్ను మార్చి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 3 నెలలు 2 కిలోల యూరియా, 1 కిలో పొటాషియం నైట్రేటు, 19:19:19 ప్రతి వారం డ్రిప్ ద్వారా ఇవ్వాలి. సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్ 10 గ్రాములు, జింక్ సల్ఫేట్ 25 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, ఫెరస్ సల్ఫేట్ 25 గ్రాములు, నిమ్మ ఉప్పు 2 గ్రాములు 10 లీటర్ల నీళ్లలో కలిపి 15 రోజులకు ఒకసారి పిండ దశ నుండి పిచికారీ చేసినట్లయితే దిగుబడి చాలా బాగుంటుంది. ఇక మొక్కలు నాటిన తర్వాత ముందుగా వచ్చేటటువంటి పూతను పిందెలను జాగ్రత్తగా గోటితో తుంచివేయాలి. ప్రతి మొక్క నుండి బలంగా పెరిగే 3-4 పక్క కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి. క్యాప్సికం మొక్క కాండం బలహీనంగా ఉండి కాయ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పాలీహౌజ్ లో 8 అడుగుల ఎత్తులో జీఐ వైరు మొక్కల వరుసకు సమాంతరంగా కట్టాలి. ఈ విధంగా కట్టిన వైరుకి మొక్క మొదలుకి ప్లాస్టిక్ వైరుతో వదులుగా కట్టాలి. మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మలను ప్లాస్టిక్ తాడుకి మెలిపెట్టడం ద్వారా కొమ్మ కాపు మీద విరగకుండా చూసుకోవాలి. కొమ్మలను ఎంత పైకి పెంచితే దిగుబడి అంతగా పెరుగుతుంది. ఇక కాయ కోత దిగుబడి విషయానికొస్తే ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోయాలి. పసుపు ఎరుపు రంగు రకాలను 50% రంగు మారగానే కోయాలి. పూర్తిగా రంగు మారిన కాయలు తర్వాత వాడిపోతాయి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి కాయలు కోయాలి. ఒక పాలీహౌజ్ నుండి ఒక పంట కాలానికి 5-6 టన్నులకు పైగా దిగుబడిని సాధించవచ్చు. ఈ పంటలో సస్యరక్షణ గురించి మాట్లాడుకుంటే మొక్క ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుకి మారుతూ ఉంటాయి. మొక్కలు నాటిన 15వ 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు 0.3% వేసి పైముడతను నివారించుకోవచ్చు. దీని నివారణకు 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీళ్లకి కలిపి పిచికారీ చేయాలి. ఇక తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కురచగా ఉన్న చిగురులను చేత్తో తుంచి డైపెన్ థియూరాన్ అనే మందును 2 గ్రాముల చొప్పున లీటరు నీళ్లకి కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. ఇక కాయ తొలిచే ఆకు తినే పురుగు. ఈ పురుగు ఆశించినప్పుడు ముందుగా ఆకులు తిని తరువాత కాయలో గింజలను తిని పంటను నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు విషపూయర బాగా పనిచేస్తుంది. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడిగార్బ్ 1 గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీళ్లకు కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను కూడా నివారించవచ్చు. ఇలా పాలీహౌజ్ లో సాగు చేసేటటువంటి క్యాప్సికం సాగు పట్ల రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులను పొందవచ్చు. ఇంతవరకు మీరు పాలీహౌజ్ లో క్యాప్సికం సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: విషయానికి వస్తే ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికల పైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయ్ శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హన్మకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
4: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వం మెలుకొరుతుంది. దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలుసు.

0: ఈ భారతీయ క్రీడలలో సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన పునాది వేస్తుందని తెలియజేస్తున్నాను.
1: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి మళ్ళా ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనము తెలియగలుగుతాం.
1: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదే విధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
0: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొనే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
1: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
1: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
0: క్రీడాకారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీలో పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్లను, ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
1: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
0: జాతీయ క్రీడా సమాఖ్యాలైతే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచ్లను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడము వంటి కార్యక్రమాలు చేపట్టుతానే మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
1: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడలు వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచిలే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
0: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
1: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి శిక్షణ కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
0: దేశవ్యాప్తంగా క్రీడల ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NSNIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు కేంద్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా కళాశాలలకు క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
1: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పతకాలు, ప్రపంచ క్రీడా శక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం ఏమిటంటారు?
0: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థలో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా క్రీడా పథకాలను, శిక్షా అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు, బలమైన క్రీడా వ్యవస్థకు, అంతర్జాతీయ విజయాలకు ఈ వికసిస్ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
1: పథకాల విషయానికి వస్తే, ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన అదే విధంగా క్రీడా అధికారిగా ఇక్కడ నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
0: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన ఆర్ఎస్ఎస్ హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయ అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
1: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటి జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
0: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనూరులో ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th మొన్ననే 5th 80 మెంబర్స్ 4th క్లాస్ 80 మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్ళను రాబోయే తరానికి కాబోయే చాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము. అలాగే ఇప్పుడు దీనికి అలాజినేషన్ అనేది హ్యాండింగ్ ఓవర్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. ల్యాండ్ కన్ఫర్మ్ గానే దాన్ని మేము మా స్పోర్ట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రధాని హన్మకొండ మేము సద్వినియోగం చేసుకుని దాన్ని ఒక 10 ఈవెంట్స్ ను ఫర్దర్ ఫ్యూచర్ లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతోటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్ రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంతమంది జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది, ఎంతమందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగింది అంట
0: సార్? నేను కోచ్ ఉన్న రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే నేషనల్ గోల్డ్ మెడల్ చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్ బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా సపోజ్ పికిల్ బాల్ ను ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్ లో టర్ఫ్ కోర్ట్ తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా ప్రతిభావంతులు వాళ్ళకు ఏది లేకున్నా కూడా మేము మా స్పోర్ట్స్ ఆర్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పర్ధి వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళ సాయసకాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత క్రీడాశక్తి మరింత బలోపేతం అవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ క్రీడాకారుల కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్, ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ అనండి.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయమైనారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 కంఠేశ్వర చాతిమరు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశ వాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ప్రేమించుకుందాంరా సినిమా నుండి. పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామానంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాత్విక శ్రీరామ్ హనుమాండు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థికచారి శ్రీశాంతచారి శ్రీనివాసాచారి సన్నీచారి రవీందర్చారి భాగ్యవీర్ వీరంతా కోరుతున్న పాట ప్రేమించుకుందాం రా సినిమా నుండి. వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసాద్.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే రెండు యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇదో పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
6: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: కలిలవాడి, నిజామాబాద్.
6: సెల్ 9912317190.
7: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
9: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
9: సెల్ 9440004837.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సింధూర పువ్వు. సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎంజిస్ కాలనీ నుండి నాగనాథ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై సింధూర పువ్వు సినిమా నుండి ఈ పాటను.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట మహర్షి సినిమా నుండి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు మహర్షి సినిమా నుండి. మరి వీరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతి బిందు, క్యాటరాక్ట్, కంటి శుక్లాలు మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ కలగారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మెదడులో నరాలు చిట్లిపోవడం, పక్షవాతం రావటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు తెలియజేశారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండెపోటు, రక్తపోటు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమంలో తర్వాతి పాట సుప్రభాతం సినిమా నుండి కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వీరి కోసం

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాటను కోరుతున్న శ్రోతలు బోధన్ మండలం హున్సా గ్రామం నుండి ఎండి గఫార్, వాజీద్, సాజిద్, సుమ్రీన్. వీరంతా కోరుతున్న పాట అల్లూరి సీతారామరాజు

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో లలిత సంగీత కార్యక్రమం వింటారు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: శ్రోతలు వింటున్నారు లలిత గీత.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. శ్రోతలు ఇప్పుడు వింటారు వివిధ గాయని గాయకులు పాడినటువంటి మధుర గీతాలు ఈనాటి కార్యక్రమంలో. ముందుగా కేజే యేసుదాస్ పాడిన పాట భారతీయుడు సినిమా నుండి.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమంలో వివిధ గాయని గాయకులు పాడినటువంటి మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఓ పాపాలాలి సినిమా నుండి.

కల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే

చిందెను మధుబులు ఊసులాడు మేమి వగలు వందెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు వేకువల మేలుకులు నా చెలి పిలుపులు సంధ్య వేణ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అందది ముసి ముసి తలపులు కరగని వల్ల పులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే.

మధుర గీతాలలో మీరు విన్న ఆ పాట మయూరి సినిమా నుండి శైలజ పాడినది. శ్రోతలు వింటున్నారు ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో వివిధ గాయని గాయకులు పాడినటువంటి సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పి లీలా పాడిన పాట మాయాబజార్ సినిమా నుండి.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో వివిధ గాయని గాయకులు పాడినటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీకి పాడిన పాట పెళ్లి కానుక సినిమా నుండి.

శ్రోతలు వింటున్నారు వివిధ గాయని గాయకులు పాడినటువంటి మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఏఎం రాజా పి సుశీల పాడిన పాట పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా నుండి.

శ్రోతలు మధుర గీతాల కార్యక్రమంలో వివిధ గాయని గాయకులు పాడిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పీఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన పాట అవే కళ్ళు సినిమా నుండి.

0: నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకు రాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: పొలము గైరమ్ము చీకట్లో చూసిందేదో, పొలము గైరమ్ము కేవంటూ అరిచిందైనా

ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నే

0: బాబో అంది. అత్త కొడుకుని అరవబులే పిల్ల అన్నాడు. గుర్రి బిడ్డ తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే
1: అది బతికే బతికే బతికే,
0: హటకే హటకే హటకే
1: అది బతికే బతికే బతికే.
0: ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్న

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఏపీ కోమల గారు పాడిన పాట బంగారు పంజరం సినిమా నుండి.

శ్రోతలు వివిధ గాయని గాయకులు పాడినటువంటి సినీ గీతాలు వింటున్నారు. ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మురిపించే మువ్వలు సినిమా నుండి పి. సుశీల పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు వివిధ గాయని గాయకులు గానం చేసిన మధుర గీతాలు. కార్యక్రమంలో చివరగా వినండి ఘంటసాల పాడిన పాట జగదేక వీరుని కథ సినిమా నుండి.